ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 23వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం, హిమవత్ పర్వత శిఖరముపై.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం స్తోత్రం విందాం.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం స్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ఎస్ హయవదనాచార్.
1: మాట మన్నన తనువున వెరిగిన ఎలుగుల ననువున పుచ్చంగ వచ్చునత నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల వెడలుని అధిపా. ఇది భారతంలో విదురుని వాణి. మన శరీరానికి గుచ్చుకున్న బాణాలని గట్టి ప్రయత్నంతో లాగేయచ్చు, కానీ మనసుకు తగిలిన బాణాలు అంటే సూటిపుటి మాటల్ని ఎన్నటికీ ఏ విధంగానూ తీసేయలేం. ఆ నొప్పిని జీవితాంతం భరించాల్సిందే. అందువల్ల పరుష భాషణం కూడా అనకూడదు. కోపంతో కఠినంగా మర్యాద లేకుండా అరవడం వల్ల

0: మన శరీరంలోని మిక్కిలి పెద్దది, మిక్కిలి ముఖ్యమైనది అయిన కాలేయమనే గ్రంథి సమతౌల్యాన్ని కోల్పోతుంది. ఇలాగే కోపాలు, పరుషవాక్యాలు మితిమీరితే పైత్రసం ఎక్కువై మూత్రపిండం మీద దెబ్బతీస్తుందని ఆయుర్వేద వాక్యాలు శాస్త్రం ఘోషిస్తోంది. నిష్కర్షగా పరుషంగా మాట్లాడే వారికి అనవసరపు ఇక్కట్లు సహజంగానే వస్తాయి. పూర్వం జ్యోతిష్కుడొకడు రాజుగారి దగ్గరికి వచ్చి, "మహారాజా, నీకు 4 కుమారులు కూతురు పుడతారు, కానీ వారంతా నీ ముందే చచ్చిపోతారు, పాపం" అని నిట్టూర్చాడు. రాజుగారికి కడుపు మండిపోయి ఆ దైవజ్ఞుడిని విరుదీయించాడు. మరునాడు మరొక దైవజ్ఞుడు వచ్చి, "మహాప్రభు, తమ జాతకం అద్భుతం, తమ రాజ్యం ఇంకా వృద్ధి చెందుతుంది, తమకు 4 కొడుకులు కూతురు జన్మిస్తారు, కుమారులు గొప్ప వీళ్ళవుతారు, తమ ముద్దులు పట్టి సకల లలిత కళలందు మీటి గొప్ప రాకు అని పెళ్ళాడి సుఖంగా ఉంటుంది, తమరు దీర్ఘాయుష్మంతులై ప్రజలను చక్కగా పాలిస్తారు, తమది గొప్ప జాతకం" అంటాడు. అతని రాజుగారు ఘనంగా సన్మానిస్తారు. ఇద్దరు జ్యోతిష్కులు చెప్పింది ఒకటే, కానీ మాటల్లోనే తేడా. సమాజంలో ప్రజల మధ్య మధురమైన సంబంధాన్ని కలిగించే మాధ్యమమే మంచి మాట. అపరిచితులతో పరిచయాన్ని, పరిచితులతో గాఢమైత్రిని, మనకంటే పెద్దవారి పట్ల భక్తిభావాన్ని పెంచేదే మననతో కూడిన మాట. ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవ, తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. ప్రేమగా మర్యాదగా పలకరించడం వల్ల శ్రవ ప్రాణులకు సంతోషం కలుగుద్ది. కాన అందరితోనూ ఎల్లవేళలా ప్రేమైన మంచి మాటలే చెప్పాలి, దానికి కూడా దరిద్రమే ఉంది. మర్యాదతో మిళితమైన మధురవచనం మనిషికి గొప్ప శక్తినిస్తుంది. ఆ విధంగా మాట్లాడేవారు ఏ విషయంలో కానీ ఏ పనిలో కానీ విఫలరు కారు. "భద్రా గీర్బలవతి నాస్తి తస్యా పరం బలం, సుధావిభాషిణో లోకే నకించిన పితృలభం, సుధర్మిణో శ్రక్ష్యవాచ నవసీయంతి కర్మసు." ఆహార విహారములందు నాలుక విషయంలోనూ సంయమనం పాటించాలని గౌతమ ధర్మసూత్రం ఒక్కాణిస్తుంది. మనం మాట్లాడే విధానం వల్లనే సంపదలు, బంధుమిత్రులు, శత్రువులు ఏర్పడతారు. అవకాశాలు ఉన్నాయి, అట్లాంటి అవకాశాలని మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి చక్కగా మాట్లాడి నేర్చుకుంటే మంచిది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. రాముడు పూర్వభాషి, ప్రేమవదహ, మృదుభాషి అని వాల్మీకి మహర్షి రామచంద్రుని వ్యక్తిత్వాన్ని వర్ణిస్తాడు. శ్రీరాముడు ప్రేమమూర్తి, నిరహంకారి అవుడి చేతనే ముందుగా అందరితో పలకరించేవాడు. అలా చేయడం వల్ల పెద్దలకు మన ఎందు అనుగ్రహం, అనుకంప కలుగుతుంది. మనకంటే వయసులో చిన్నవారికి ఇది ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. జనుల పట్ల మనకున్న ప్రేమానురాగాలే నిజమైన సంపద కదా. చంద్రుని వెన్నెల, శ్రీగంధలేపనం, శీతల ఛాయ మనిషికి నిజంగా సంతోషాన్ని ఇచ్చే వస్తువులే. కానీ ఇవేవి సంపూర్ణమైన స్నేహపూర్ణమైన మధురవచనానికి సాటి కావు. మనసుకు కలిగిన బాధను, తాపాన్ని చంద్రుడు కానీ చంద్రం కానీ పోగొట్లేవు కదా. గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్పతృస్తథ, పాపం తాపంచ దైన్యంచ అహంతి మంజుల భాషణం. గంగానది పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం దీనత్వాన్ని నశింపజేస్తాయి. కానీ మంజు భాషణ వల్ల కలిగే సజ్జన సాంగత్యం వల్ల మాత్రమే అన్ని రకాల తాపాలు నశించగలవు. సుందర పాండ్యకవి ప్రియభాషణాన్ని స్వర్గానికి నిచ్చెనగా వర్ణిస్తాడు. కనుకనే వాగ్భూషణం భూషణం ఇతి శం.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ ఎస్ హయవదనాచార్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పాలకూర సాగు, జీవన ఎరువుల వాడకం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు విందాం.
2: రైతన్నలకు నమస్కారం. పాలకూర సాగుతో అధికంగా ఆదాయాన్ని ఏ విధంగా పొందవచ్చో తెలుసుకుందాం. రైతులు పాలకూరను సాగు చేసుకోవడంలో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడి, అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇందుకు వాతావరణం, ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాలకు ఇది అనువైనది. సారవంతమైన, మురుగునీరు పోయే సౌకర్యం గల నేలలు ఈ పాలకూరను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలల్లో కూడా ఈ పాలకూరను సాగు చేసుకోవచ్చు. ఇక రకాల విషయానికి వస్తే, ఆల్ గ్రీన్, ఆకులు కాడలు

ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కోతల్లో 5 టన్ల దిగుబడి వస్తుంది. పూసా జ్యోతి, ఇది ఆల్ గ్రీన్ రకాన్ని అభివృద్ధిపరిచి రూపొందించిన వంగడం. ఆకులు మందంగా, పెద్దగా, మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్గా వాడతారు. దిగుబడి 6 నుంచి 8 కోతల్లో ఎకరాకు 16 నుంచి 19 టన్నులు వస్తుంది. పూసా పాలక్, ఇది భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ వారిచే విడుదల చేయబడింది. ఇది స్విస్చార్డ్ దేశవాళి పాలకూర సంకరం నుండి ఎన్నుకోబడింది. ఒకే విధమైన లేత ఆకులను ఇది కలిగి ఉంటుంది. జాబ్నగర్ గ్రీన్, ఆకులు పెద్దగా, మందంగా, మృదువుగా ఉంటాయి. ఎకరాకు 11 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ఊటీ 1, ఆకులు 40-50 సెంటీమీటర్ల పొడవు, 8-10 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. 45 రోజులలో మొదటి కోత వస్తుంది. 15 రోజులకొకసారి కోతను తీసుకోవచ్చు. 4 కోతలలో ఎకరాకు 24 టన్నుల దిగుబడి వస్తుంది. విత్తన మోతాదు, ఎకరాకు 10-12 కిలోలు. విత్తే విధానం విషయానికి వస్తే, ప్రతి పాలకూర గింజబంతిలో 2-3 విత్తనాలుంటాయి. విత్తనాలను 20 సెంటీమీటర్ల దూరంలో 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. ఎరువులు, ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరాకు 10 కిలోల నత్రజని పైపాటుగా వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. అంతర కృషి, విత్తిన 15-20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కలుపు తీసి మట్టిని కదిలించాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే, విత్తిన వెంటనే నీరు పారించాలి. 7-10 రోజులకొకసారి భూమిలో తేమను బట్టి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి కోత తర్వాత పైపాటుగా నత్రజని వేసినప్పుడు నీరు తప్పనిసరిగా పారించాలి. ఇక ఇందులో ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు అవలంబించాలంటే, పేనుబంక, ఆకు తినే గొంగళి పురుగుల నివారణకు గాను 2 మిల్లీలీటర్లు మలాథియన్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. లేదా వేప సంబంధిత పురుగు మందులను వినియోగించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు గాను 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోసుకోవాలి. మొదటి కోత విత్తిన 3-4 వారాలకు వస్తుంది. తర్వాత 7-10 రోజుల వ్యవధిలో 4-6 కోతలు తీసుకోవచ్చు. ఇప్పుడు జీవన ఎరువుల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో చూద్దాం. జీవన ఎరువులను వాడితే మొక్కలు పోషకాలను సులువుగా తీసుకుంటాయి. ఎరువుల్లో పోషకాలు, జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేవి ఉన్నాయి. ఎకరానికి 20-80 కిలోల వరకు నత్రజనిని స్థిరీకరించే శక్తి రైజోబియం జీవన ఎరువుకు ఉంది. దీని ద్వారా 25-30% దిగుబడి పెరుగుతుంది. రైజోబియం వాడకం వల్ల వేర్లు బాగా వృద్ధి చెంది వాటిపై ఆరోగ్యకరమైన బుడిపలు ఏర్పడతాయి. వీటిలోని రైజోబియం సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తాయి. రైజోబియంతో పాటు మరికొన్ని జీవన ఎరువులను కూడా రైతు సోదరులు వాడుకోవచ్చు. జీవన ఎరువుల్లో ఎలాంటి రకాలు ఉన్నాయంటే, నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు రైజోబియం, అజోటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఆకుపచ్చ నాచు, అజోల్లా, పాంకియా. భాస్వరం అందించే జీవన ఎరువులు ఫాస్ఫేట్, సాల్యూబులైజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా, ఫాస్ఫోబ్యాక్టీరియా.

0: సేంద్రియ ఆమ్లాల వల్ల భూమిలో బిగుసుకుపోయి లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మార్చడానికి ఫాస్ఫో బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. మొక్కలకు ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా దిగుబడి కూడా పెరుగుతుంది. రైతు సోదరులు రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమిస్తే భూమిలో సారాన్ని కూడా కాపాడుకోవచ్చు. నీలి ఆకుపచ్చ నాచు, దీనిని వాడటం వల్ల ఎకరా వరిలో 12 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. వరి నాటిన వారం 10 రోజులలో ఎకరానికి 4 కిలోల నాచు పొడిని నీటిపై చల్లి కనీసం వారం రోజులు తగినంత నీరు ఉండేటట్లు చూడాలి. కిరణజన్య సమ్మిగ క్రియ ద్వారా శక్తి పొంది నత్రజనిని స్థిరీకరిస్తుంది. దీనితో పాటు ఎంజీఎంలు విడుదలవుతాయి. ఇవి మొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. నీలి ఆకుపచ్చ నాచును 3-4 పంటకాలాల్లో వేస్తే బాగా వృద్ధి చెందుతుంది. అజోల్లా, ఇది నీళ్ళలో కలిసిపోయి వరి పైరుకు నత్రజనిని అందిస్తుంది. దీనిని వరి పంటకు 2 విధాలుగా వాడవచ్చు. ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను ఆఖరి దమ్ములో వేసి పొలంలో 4 నుంచి 5 సెంటీమీటర్ల మేరకు నీటిని నిల్వ ఉంచి 100 కిలోల అజొల్లా వేయాలి. 3 వారాలు పెరగనిచ్చి నీళ్ళలో కలయదున్నాలి. దీనివల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట ఎరువు సమకూరుతుంది. అజొల్లా నుంచి నత్రజనితో పాటు పొటాష్ లభ్యమవుతుంది. అజోస్పైరిల్లం, ఈ బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోనికి చొరబడి జీవిస్తాయి. దీనివల్ల నత్రజని నేరుగా మొక్కకు అందుతుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ను 80 నుంచి 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరా పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారు నాటే పంటలకు నారు పీకటానికి ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఈ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాల పాటు నారుకట్టల వేర్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. ఫాస్ఫేట్ సాల్యుబులైటింగ్ బ్యాక్టీరియా, ఈ జీవన ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పాలకూర సాగు, జీవన ఎరువుల వాడకం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4

0: $4 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనుంది. రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది, మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద 2,78 లక్షల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
2: కృష్ణా యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం, దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 10,90,00,000. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుగా రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద, తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లా వేయటప్పుడు ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడిదంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు.

0: వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట్ర అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, పరిహారం అందకపోవటం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వాతావరణం. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆస్తమా గురించి డాక్టర్ సి శ్రీనివాసులు గారు అందించే

వింటారు. ఆ తర్వాత రసాని కుంజం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9:00 శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియచేస్తున్న వివరాలు వింటారు. ఆ తర్వాత అభ్యుదయ గేయ కళాకారులు శ్రీ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 10:00 ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 అలాగే 11:30 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:15 వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:05 జాతీయ వార్తలు. ఇక రాత్రి 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు. రాత్రి 8:45 షాలిహుండం రూపకం నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

డివి కనకదుర్గ గారు పాడిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు.

0: లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
0: ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను వ్యవహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపైన కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహనని పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయులు, పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్

0: ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్రఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి వారిలో 4 అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందులతో పాటు 2 బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38 నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచ కప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పెళ్లిలో 12 భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 50వ శ్లోకం.

0: అందజేస్తోంది ఆర్షా భారతీ వికాస పరిషత్ సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 50వ శ్లోకం.

కౌంతేయ, ఓ అర్జున, సిద్ధిం జ్ఞానయోగ్యతారూపమైన సిద్ధిని ప్రాప్త పొందిన సాధకుడు యథా ఏ రీతిగా బ్రహ్మ అనగా జ్ఞానరూపి అయిన పరమాత్మను ఆప్నోతి పొందుతున్నాడో, మరియు యా జ్ఞానస్య ఏది జ్ఞానానికి పరా సర్వోన్నతమైన నిష్ఠా పరిసమాప్తియో, తథా ఆ సాధనాక్రమాన్ని మే నా ద్వారా సమాసేన ఏవ సంగ్రహంగానే నిబోధ తెలుసుకో.

అర్జున, ఈ విధంగా స్వకర్మలతో పరమాత్మను ఆరాధించి జ్ఞానయోగ్యతాసిద్ధిని అందుకున్న సాధకుడు ఏ సాధనాక్రమాన్ని అనుసరిస్తే పరబ్రహ్మరూపమైన జ్ఞానాన్ని అనగా నైష్కర్మ్య సిద్ధిని అందుకోగలుగుతాడో, ఏది జ్ఞానానికి పరిసమాప్తి స్థానమో అటువంటి సాధనాక్రమాన్ని గురించి నీకు సంగ్రహంగా వివరిస్తాను, విను. స్వవిషయ జ్ఞానరూపమైన కర్మయోగానుష్ఠానాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో నడిపితే నిర్విషయ జ్ఞానరూపమైన స్వస్వరూప సిద్ధి లభిస్తుంది అని చెప్పడం కోసమే భగవానుడు ఇక్కడ సిద్ధి పదాన్ని, జ్ఞానపదాన్ని కూడా రెండేసి అర్థాలలో వినియోగిస్తున్నాడు. ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని జ్ఞానానికి పరాకాష్ఠగా స్తుతించడం ద్వారా భగవానుడు మనకు దానిమీద ఆసక్తి పెంచుతున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆస్తమా గురించి డాక్టర్ సి శ్రీనివాసులు గారు అందించే వివరాలు, ఆ తర్వాత రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక, ఈ కార్యక్రమాలు విందాం. కార్యక్రమంలో ముందుగా పాట విందామా?

సమాచార వేదిక. గూగుడు కుళ్ళాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న 5వ సరిగెత్తు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అర్చకులు హుసేనప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో, తర్వాత కుళ్ళాయస్వామి చావడిలో పూజలు చేశారు. భక్తులు అగ్నిగుండంలో చక్కెర, కొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారుల కోలన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిఎస్పి శ్రీనివాసులు, ఎస్ఐ సాగర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నిన్న కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వైద్య, ఆరోగ్యం, సర్వజనాసుపత్రి, ఐసీడిఎస్, మెప్మా వంటి శాఖలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పల్స్ పోలియోను ప్రధాన కార్యక్రమంగా తీసుకుని పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పుట్టినప్పటినుంచి 5 ఏళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలు 283,430 మంది ఉన్నారని, వీరికి పిహెచ్సిలు, 25 యూపీహెచ్సిలు, 6 పీపీ కేంద్రాల్లో పోలియో మందును నిల్వ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తొలిరోజు చుక్కలు వేయించుకుని పిల్లలకు 29:30 ఇంటింటా సందర్శనతో వేసేలా కార్యాచరణ ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణలో ఉండాలని కలెక్టర్ తెలియజేశారు. ఏఐ ద్వారా రూపొందించే ఫిర్యాదుల సంఖ్య పెరగాల్సి ఉందని, ఆ దిశగా ప్రజలు అవగాహన కల్పించుకోవాలని ఎస్పీ జగదీష్ కోరారు. నిన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. సుమారు 126 మంది బాధితులు పిటిషన్లు అందజేశారు. ఎస్పీ నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాయలేని అర్జీదారుల కోసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఏఐ ప్రజావాణి అద్భుతమైన ఫలితాలు ఇస్తోందన్నారు. 10 ఏఐ పిటిషన్లు వచ్చాయని, వాటి వినియోగం మరింత పెరగాలని ఆయన సూచించారు. పెద్దవడుగూరుకు చెందిన గాంధేయవాది 90 ఏళ్ల ఎద్దుల సూర్యనారాయణ రెడ్డి ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వ గౌరవ పురస్కారం అందుకోనున్నారు. ఈ నెల 25న న్యూఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సులో ఎద్దుల సూర్యనారాయణ రెడ్డి గారికి, గాంధేయవాదిగా ఉంటున్న ఆయనకు 1945లో స్వాతంత్ర సమరంలో భాగంగా తండ్రితో పాటు ఆయన జైలుకు వెళ్లి వచ్చారు. జాతీయ భాష హిందీకి గతం కంటే ప్రాధాన్యం పెరిగిందని, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టున్న విద్యార్థులు దేశంలో ఎక్కడైనా మనుగడ సాధించగలరు అన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ 5వ తరగతి నుంచే హిందీ భాషను ప్రవేశపెట్టింది. గత 7 ఏళ్ల వరకు 6వ తరగతి నుంచి హిందీ అక్షరాలు దిద్దించేవారు. అయితే కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో చేపట్టిన సమూల మార్పుల్లో భాగంగా విద్యార్థులకు భవిష్యత్తు మరింత సులభతరం కావాలనే ఉద్దేశంతో 1 ఏడాది ముందు నుంచే హిందీ పరిచయం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో భాగంగా 5వ తరగతి మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాల్లో తెలుగు, ఆంగ్లంతో పాటు హిందీ అక్షరాలను ప్రవేశపెట్టింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18-19 తేదీల్లో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో విజేతలుగా నిలిచిన 6 కలెక్టర్ ఆనంద్ అభినందించారు. నిన్న రెవెన్యూ భవన్లో వారు కలెక్టర్ను కలిసి జ్ఞాపికలు చూపారు. కలెక్టర్ వారిని పేరు పేరున ప్రశంసించారు. అటవీశాఖ అనంతపురం రేంజ్ పరిధిలో ఆత్మకూరు, సింగనమల, నార్పల, కూడేరు, గార్లదిన్నె మండలాల్లో మొహరం జరుగుతోంది. ఇందులో భాగంగా పీర్లు ప్రవేశించే అగ్నిగుండాల్లోకి పచ్చని చెట్లను కొట్టివేసి కాల్చడం చట్టరీత్యా నేరమని రేంజ్ ఆఫీసర్ శివరాం తెలిపారు. నిన్న ఆయన రేంజ్ కార్యాలయంలో మాట్లాడుతూ పచ్చని చెట్లను నరికే ప్రయత్నం ఎవరూ చేయవద్దన్నారు. ఇది చట్టరీత్యా నేరమని, సీమ జాలి కంప చెట్ల మొద్దులు, ఎండిపోయిన కట్టెలను మాత్రమే అగ్నిగుండాల్లో వేయాలని ఆయన తెలియజేశారు.

0: గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు దీన్ని పాటించాలని ఆయన తెలిపారు. కలెక్టర్ ఆనంద్, జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి ఆదేశాలతో ప్రతి గ్రామంలో అటవీశాఖ సిబ్బంది నిఘా పెడుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఏ తరహా సమస్యనైనా తక్షణం పరిష్కారం చూపాలని నగరపాలక కమిషనర్ జస్వంత్రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిన్న నగరపాలకలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. నేడు కృత్రిమ మేధస్సు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని జేఎన్టీయు ఉపకులపతి సుదర్శన్రావు తెలిపారు. రుద్రంపేట పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న కృత్రిమ మేధస్సు యంత్ర అభ్యాసం అనే అంశంపై అధ్యాపకులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులకు బోధించాలని సూచించారు. పరిశోధన, ఆవిష్కరణలు, డేటా ఆధారిత బోధనా పద్ధతులపై దృష్టి పెట్టాలని కోరారు. సదస్సులో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ తదితర అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
10: ముఖాన మొటిమల
11: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: శ్రోతలు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాల్లో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255533 మరొక నంబర్ 2968890 STD కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆస్తమా గురించి డాక్టర్ సి శ్రీనివాసులు గారు అందించే వివరాలు.
12: సర్వసాధారణంగా ఈ వర్షాకాలం శీతాకాలంలో చూసినట్లయితే చాలామంది ఎక్కువగా చిన్నపిల్లలను మొదలుకొని వయసు పైబడిన వారందరిలో కూడా ఈ అలర్జీ

గ్రానైటిస్ మరియు ఆస్తమా అనేది చాలా క్రిటికల్ ప్రాబ్లంగా తయారవుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో అయితే చిన్నపిల్లల్లో కొన్ని నెలల పిల్లల నుంచి ఈ సమస్య స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈ చిన్నపిల్లల్లో తరచుగా జలుబు చేయడము, కొద్దిపాటి వాతావరణం మార్పులు వచ్చినా ఇమ్మీడియట్గా ఈ జలుబు రావడము, మరియు దాంతోపాటు దగ్గు, ఇది రాను రాను ఆయాసంగా మారడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి మనం చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఈ జలుబు తరచుగా చేయడం అనేది, సో నెలకు ఒక 4-5 సార్లు కానీ, లేకపోతే వాతావరణం చేంజ్ అయిన వెంటనే ఈ మార్పు రావడం కానీ, లేకపోతే ఏదైనా చల్లని వస్తువులు, చల్లని నీరు తాగినప్పుడు కానీ, లేకపోతే చల్లని శీతల పానీయాలు తీసుకున్నప్పుడు కానీ, సో అటువంటప్పుడు ఇమ్మీడియట్గా ఈ జలుబు అటాక్ అవుతుంది. సో హోమియోపతి భాషలో మనం చూసినట్లయితే ఈ ఇటువంటి తత్వం ఉన్నవాళ్ళు ఈజీగా జలుబు చేసే వాళ్ళను, మరియు ఈజీగా ఈ కోల్డ్కి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళని మనం వాళ్ళని హైడ్రోజనైడ్ కాన్స్టిట్యూషన్స్ అంటాం. సో ఇటువంటి వాళ్ళల్లో ఎప్పుడైతే వాతావరణం చేంజ్ అవుతుందో, కొద్దిపాటి వాతావరణం చలికి మారిన వెంటనే ఇటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతారు. సో ఈ శరీర తత్వం ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ఎలర్జీ కంప్లైంట్స్ ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎలర్జీ మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకపోతే, ప్రాపర్గా హోమియోపతి ట్రీట్మెంట్ చేయకపోతే ఇది రాను రాను బ్రాంకైటిస్ డెవలప్ కావచ్చు, ఆ తర్వాత బ్రాంకైటిస్ నుంచి ఆస్తమాకు కూడా ఇది జబ్బు టర్న్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో బేసిక్గా మనం చిన్నపిల్లల్ని ఈ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామండి, ఒక నెలలో 4-5 సార్లు ఈ జలుబు అటాక్ అయిందనుకోండి, అప్పుడే మనం వాళ్ళని గుర్తుపట్టచ్చు. ఈ వాతావరణం చేంజ్ అయితేనే వాళ్ళు ఇమ్మీడియట్గా ముక్కుల నుంచి రన్నింగ్ నోస్ స్టార్ట్ అవుతుంది, ఈ రన్నింగ్ నోస్తో పాటు ఈ దగ్గు ఆయాసం వస్తుంటుందండి. సో వాళ్ళని ఒక 1-2 మంత్స్ చూస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అటువంటి వాళ్ళకు ప్రాపర్గా హోమియోపతి ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే ఈ సమస్య ఫర్దర్గా డెవలప్ కాకుండా, అంటే ఈ బ్రాంకటిస్ కానీ ఆస్తమా బారిన పడకుండా మనం వాళ్ళని సేవ్ చేయొచ్చు. లేకపోతే మనం ఇంప్రాపర్గా ట్రీట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకు ఫ్యూచర్లో బ్రాంకటిస్ కానీ, క్రానిక్ బ్రాంకటిస్ కానీ, క్రానిక్ ఆస్తమాటిక్ కండిషన్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ మెడికేషన్తో పాటు మనం ఇటువంటి శరీర తత్వం ఈజీగా కోల్డ్ అటాక్ అయ్యే వాళ్ళకు, సో ఎప్పుడైతే వాతావరణం చేంజ్ అయిన వెంటనే దగ్గు జలుబు వచ్చే అటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలండి. అవేంటంటే వాళ్ళకు తగినంతగా వాళ్ళకి ఏదైనా ఈ టవల్ కప్పడం కానీ, లేకపోతే మఫ్లర్స్ కట్టడం కానీ, వాళ్ళని చలి బారిన పడకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ ఆహారపు విషయంలో కూడా వాళ్ళకి ఈ శీతల పానీయాలని దూరంగా ఉంచాలండి. శీతల పానీయాలు వాళ్ళకి ఇవ్వకూడదు. సో అదేవిధంగా ఈ ఫ్రిడ్జ్ వాటర్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ వాళ్ళకి అవాయిడ్ చేయాలండి. సో అదేవిధంగా మామూలుగా ఈ అడల్ట్, అంటే పెద్దవాళ్ళు చూసినట్లయితే తప్పకుండా ఈ సిగరెట్ స్మోకింగ్ కానీ, సో ఈ డస్ట్ ఎలర్జీ, ఈ డస్ట్కి ఎక్స్పోజ్ కావడం కానీ, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీన్ని శాశ్వతంగా నివారణ చేయొచ్చండి. మామూలుగా చిన్నపిల్లల్లో వచ్చే ఈ ఆయాసానికి హోమియోలో నాట్రమ్ సెల్ఫ్ 6x కానీ, లేదంటే డాక్టర్ గారిని సంప్రదించి నాట్రమ్ సెల్ఫ్ 1m కానీ ఒక డోస్ ఇచ్చినట్లయితే ఈ ఆస్థమాటిక్ కండిషన్స్ని శాశ్వతంగా నివారణ చేయొచ్చండి. సో హోమియోకైతే ఆస్తమాకు హోమియోలో అయితే తప్పకుండా శాశ్వత పరిష్కారం అనేది కనిపిస్తుంది. వేరే ఇతర వైద్య విధానంలో ఈ శాశ్వత పరిష్కారం అనేది కనబడదు. సో వాళ్ళు చిన్నపిల్లల్లో బాధపడుతూ రాను రాను క్రమేపీ అది సివియర్ ఆస్తమాటిక్ కండిషన్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ చలికాలము, ఈ వర్షాకాలంలో పిల్లల్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి తగిన వెచ్చని వాతావరణం కల్పిస్తూ వాళ్ళు తీసుకునే ఆహారపు పదార్థాల్లో కూడా మనం ఈ చల్లని వస్తువులు, చల్లని శీతల పానీయాలు కానీ, లేకపోతే ఈ దోసకాయలకు సంబంధించిన వస్తువులు, ఎందుకంటే వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. సో ఇటువంటి హైడ్రోజనైడ్ కాన్స్టిట్యూషన్, హైడ్రోజనైడ్ శరీర తత్వం ఉన్నవాళ్ళు, సో ఈ తత్వం ఉన్న వాళ్ళకు ఈ వాటర్ అనేది ఎనిమి. సో ఎప్పుడైతే వెదర్లో వాటర్ వచ్చిందో ఇమ్మీడియట్గా వీళ్ళకు జలుబు వచ్చేస్తుంది. ఎప్పుడైతే తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువ వాటర్ ఉందో, వాటర్ కంటెంట్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకు జలుబు, ఆస్తమా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని వీలైనంత త్వరగా, అంటే దోసకాయలు కానీ, వాటర్ మెలన్స్,
వాటర్మిలన్.

0: అంటే కలింగడకాయలు కానీ కర్బూజకాయలు కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ డాక్టర్ గారి సలహాలు తీసుకుంటూ వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.
1: శ్రోతలు, ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆస్తమా గురించి డాక్టర్ సి శ్రీనివాసులు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగులో తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. వినండి.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

భారత సంస్కృతికి అద్దం పట్టే భారతీయ దుస్తులు ప్రపంచానికి ఆదర్శాలు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉండే భారతీయ దుస్తులు విభిన్న ఆనవాలు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది చీర. దక్షిణాసియా దేశాలలో స్త్రీలు ధరించే సంప్రదాయ దుస్తులైన చీరలకు గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది.

భారతీయ సంస్కృతి విశ్వాసాలలో చీర అనేది దేవతల యొక్క చిహ్నం. దీనిని ధరించడం వలన ఏ స్త్రీకైనా విలువను పెంచుతుంది. చీర కేవలం వస్త్రం కాదు, ఇది భారతదేశం యొక్క సుసంపన్నమైన వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. సంప్రదాయం, కళాత్మకత, కలకాలం అందాన్ని సూచిస్తుంది. ఈ చీర అనేది భారతీయ సంస్కృతిలో శాశ్వతమైన ప్రతిష్టాత్మకమైన అంశంగా మిగిలిపోయింది.

హిందూ సంస్కృతిలో ప్రత్యేక సందర్భాలలో పండుగలలో మహిళలు చీరలు ధరించడం ఒక ఆచారం. చీర కట్టుకోవడం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. స్త్రీలు చీరలు ధరించినప్పుడు వారి శరీరమంతా సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ సంప్రదాయ వస్త్రధారణ వారి ఇంద్రియాలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. చీరలు పర్యావరణానికి అనుకూలమైనవి, మహిళలకు సహజంగా నప్పుతాయి. ఈ చీరలు కాటన్, సిల్క్ మొదలైన సహజ బట్టలతో తయారు చేస్తారు. తద్వారా చీర కట్టుకోవడం వల్ల శరీరానికి సానుకూల శక్తులు ప్రసారమవుతాయి.

అంతేకాక ప్రతి మహిళ చీర కట్టుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చీర ప్రత్యేకత చీరదే. అందుకే పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లిళ్లలో పెళ్లి కూతురు చీర ధరించడం తప్పనిసరి అయింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ, పాశ్చాత్య దుస్తులు ఎన్ని ఉన్నప్పటికీ చీర ప్రత్యేకత చీరదే. గుడికి వెళ్ళినప్పుడు, పండుగలప్పుడు, వివాహాలకు ప్రతి అమ్మాయి చీరను కట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

చీరలలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన చీర పట్టుచీర. ఇందులో చాలా రకాలు ఉంటాయి. అందులో చెప్పుకోదగ్గవి బెనారస్, కంచి, ఆరణి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ మొదలైనవి ఉన్నాయి. ఈ పట్టుచీరలు నేయడంలో బంగారు, వెండి, జరీను ఉపయోగిస్తారు. అగ్గిపెట్టలో ఇముడేంతగా చీరను చేసిన ఘనత మన భారత చేనేత కళాకారులకు దక్కుతుంది.

చీరకట్టు వస్త్రధారణ అనేది సింధు నాగరికత కాలం నుండే ప్రారంభమైంది. వస్త్రధారణ విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నా చీరకట్టు విధానం మాత్రం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూనే ఉంది. విదేశీయుల సైతం మన చీరకట్టు విధానాన్ని మెచ్చుకుని అలవాటు చేసుకుంటున్నారు. పాశ్చాత్య దుస్తులు ఎన్ని ఉన్నప్పటికీ చీరకున్న హుందాతనం ఏ రకమైన వస్త్రధారణకు సాటిరాదు.

0: భారత స్త్రీ ఈ చీరకట్టు విధానం వల్ల ప్రపంచ దేశాల్లో ఎనలేని గౌరవ మర్యాదలను సంపాదించుకుంది. చీరలోని నిండుతనం, కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారత స్త్రీ నిలిచింది.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

శ్రోతలు ఇంతవరకు రసన్ని కుంజం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: in 2024, where India emerged victorious with a 2-1 win. The head-to-head record over the last 10 years heavily favours India, who remain undefeated across 17 matches with 15 wins and 2 draws. India Meteorological Department IMD has forecast heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim for the next 2 days. IMD said that heavy rainfall conditions are also expected over Bihar, Arunachal Pradesh, coastal Karnataka, Madhya Maharashtra, Goa, Odisha, Telangana, Kerala and northeastern parts of the country today. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Sunil. The blaze in a building in Lucknow and the death of Indians in Qatar LNG hub blast are the top stories in most dailies today. Keir Starmer resigning from the Prime Ministership of the United Kingdom appears on the front page of newspapers. Under pressure, Starmer quits as PM. Sixth Brexit in UK in 10 years, headlines the Times of India. Fresh power shift in UK as Starmer quits, writes Hindustan Times. US-Iran forward 6-day roadmap to final deal, reads the headline in the Tribune. The US has temporarily lifted curbs on Iranian oil sales and dollar-denominated payments, writes the paper. The Indian Cybercrime Coordination Centre of the Ministry of Home Affairs has sounded alarm over a new cyber fraud known as boss scam or CEO impersonation fraud, reports the Pioneer. An engineer from Rajasthan used artificial intelligence to hack into the Rajasthan Public Service Commission portal and delete his competition for a government job, writes the Indian Express, highlighting the misuse of AI platforms. And finally, to enhance ease of commuting and strengthen availability of amenities, the NHAI is developing vehicle repair and puncture service facilities along national highways and expressways, reports the Asian Age. And with that, it's back to you, Sunil.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says principle of nation first has been driving force behind India's transformation into a fast-growing, credible and reliable global power. President Draupadi Murmu to confer Padma Awards during second round of civil investiture ceremony at Rashtrapati Bhavan today. Uttar Pradesh government suspends 4 officials in connection with Lucknow fire incident, 4 accused arrested. 4 ships carrying fertilizers heading towards Indian ports after crossing Strait of Hormuz. Qatari authorities confirm death of 12 Indian nationals in Ras Laffan LNG explosion. And Lakshya Sen and Tanvi Sharma to lead India's challenge at US Open Super Badminton Tournament beginning today in California. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆరోగ్య రంగ అభివృద్ధికి రాయలసీమ కీలకమని, గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రీన్యూర్షిప్ సెంటర్, స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛతా కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేయటమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రైజింగ్ రాయలసీమ సదస్సులో మాట్లాడిన ఆయన, పరిశ్రమలు ఆహార శుద్ది, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాయలసీమలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్, పులివెందులలో ఆహార రంగ పార్క్, ఓర్వకల్లులో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైజింగ్ రాయలసీమ కలను అందరి సహకారంతో సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో రాయలసీమ కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాయలసీమను అభివృద్ధి

0: ఆరోగ్య రంగాల్లో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ గర్వకారణమైన గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి గండికోటలో సాస్కీ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పర్యాటక అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, గండికోటకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. గండికోట ప్రవేశ ద్వారం, ఎలివేషన్, పార్కింగ్, అమెనిటీ భవనాలు, హోటళ్లు, వాకింగ్ ట్రైల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప నగరంలో P4 విధానంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప పారిశ్రామిక కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కడప యువ పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్యతరహా వ్యాపారాల అభివృద్దికి వేదికగా మారనుందని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమ రావాలనే రాష్ట ప్రభుత్వ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు స్టేషన్ ఆవరణలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. జూలై నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం జయం మనదేరా చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట.
2: This is the 21st century. We are youth. You chose life's path and health for our growth. Handle it smooth.

0: can I do? Don't miss. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో తర్వాత పాట విందాం. కలిమిలేములు చిత్రం కోసం ఘంటసాల గారు జానకి పాడిన ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.

మీరు విన్న ఆ పాట జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట విన్నారు. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూలతోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర

0: మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళమాధవి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968990 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. జగదేక వీరుని కథ చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట, పింగళి సాహిత్యానికి సంగీతం పెండ్యాల

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9 గంటలు. ఇప్పుడు ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియచేస్తున్న వివరాలు.
2: పట్టాభి సీతారామయ్య మహాత్మాగాంధీ ప్రీశిష్యుడిగా, జాతీయ నాయకుడిగా విశేష ఖ్యాతి గడించిన ఆంధ్రులలో భోగరాజు పట్టాభి సీతారామయ్య అగ్రస్థానంలో నిలుస్తారు. వైద్యుడిగా, బ్యాంకర్గా, ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఒక్కో పాత్రలో ఒక్కొక్క వర్గానికి చేరువయ్యారు. ప్రజాహృదయాలలో చోటు చేసుకున్న పట్టాభి గాంధీతరానికి చెందిన నిష్కళంక రాజకీయవేత్త. వైద్యుడిగా మంచి సంపాదన పొందుతున్న రోజుల్లో గాంధీజీ సిద్ధాంతాలకు ఆశయాలకు కట్టుబడి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష

ఉద్భవించారు. ఈనాడు శాఖోపశాఖలుగా విస్తరిల్లి బ్యాంకింగ్ రంగంలో విశిష్ట స్థానాన్ని నిలుపుకున్న జాతీయ బ్యాంక్ ఆంధ్ర బ్యాంకును 1923 నవంబర్లోనే స్థాపించారాయన. రైతులకు రుణాలు అందించటమనే ప్రధాన లక్ష్యంతో ఆనాడు ఒక బ్యాంకును నెలకొల్పారు. ప్రజలలో పొదుపు వ్యవస్థను పటిష్టం చేయటానికి, గ్రామీణ చైతన్యాన్ని తీసుకురావటానికి అది సహకరించింది. వడ్డీ వ్యాపారుల కబంధహస్తాలలో నలిగి రుణాల పేరుతో వడ్డీలు గుంజేవారి నుండి రైతుల్ని, బలహీన వర్గాలను, పేద తరగతుల వారిని ఆదుకోవడానికి అది బలమైన శక్తిగా ఆ వ్యవస్థ రూపొందింది. క్రియాశీల రాజకీయాలలో పాల్గొని గాంధీజీకి సన్నిహితులయ్యారు పటాభి. 1948 జైపూర్లో జరిగిన స్వాతంత్రానంతర తొలి జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పటాభి అధ్యక్ష స్థానం అలంకరించారు. అధ్యక్ష స్థానానికి జరిగిన పోటీలలో గెలుపొందటం ఒక చారిత్రాత్మక విషయం. పటాభి సీతారామయ్య కృష్ణా జిల్లాలో జన్మించారు. జాతీయోద్యమ శంఖారావాన్ని ఆలకించి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేర కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథాన్ని విపులంగా వ్రాశారు. అందులో చారిత్రక రచయితగా పటాభి మనకు దర్శనమిస్తారు. జైలులో ఫెదర్స్ అండ్ స్టోన్స్ అనే గ్రంథం వ్రాశారు. ఆయన తెలుగు భాషాభిమాని. 1908 తన 28వ ఏట బందరులో తొలిసారిగా తెలుగు జిల్లాల ప్రముఖులతో సదస్సు నిర్వహించారు. తెలుగు జాతి సమైక్యతను గూర్చి ఆ సభలలో విపులంగా చర్చించారు. తెలుగును, తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ వాటికి ప్రశస్తికి తీసుకురావటానికి ఆయన కృషి చేశారు. ఆ రోజుల్లో బందరు జాతీయ నాయకులకు నెలవుగా ఉండేది. స్వాతంత్రానంతరం ఆయన 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. 1959 డిసెంబర్ 17 ఆయన పరమపదించారు. ప్రజల నాడి తెలిసిన నేతగా, ధైర్య సాహసాలతో లక్ష్య సాధనకు కృషి చేసిన వ్యక్తిగా భోగరాజు తెలుగువారి గుండెల్లో నిలిచిపోతారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ప్రముఖులలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు. 1948 నుండి 1950 వరకు ఆ పదవిని ఆయన అలంకరించారు. గాంధీ సూత్ర భాష్యకారుడిగా ఆయనకు మంచి పేరు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు రాష్ట్ర రాజకీయాలలో అప్పట్లో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. ప్రకాశం న్యాయవాదిగా మంచి ఆర్జన చేస్తే పట్టాభి వైద్యుడిగా పుష్కలంగా సంపాదించారు. స్వాతంత్ర సమరయోధులలో ఆయన అగ్రగణ్యుడు. రాష్ట్ర రాజకీయాలలో బందరు పట్టణం ప్రముఖ పాత్ర వహించింది. అక్కడ ఆంధ్ర జాతీయ కళాశాలను స్థాపించి పట్టాభి జాతీయ భావాలకు ప్రాణం పోశారు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ వంటి వాణిజ్య సంస్థలను స్థాపించి ఇన్సూరెన్స్ రంగంలో తొలి అంకానికి నాంది ప్రవచనం చేశారు. అటు బ్యాంకింగ్ రంగంలోనూ, ఇటు ఇన్సూరెన్స్ రంగంలోనూ ఆయన ముందు చూపు మెచ్చుకోదగింది. జాతీయ కాంగ్రెస్ చరిత్రను వ్రాసిన చరిత్రకారుడుగా ప్రసిద్ధికెక్కిన పట్టాభి 1901 మద్రాసు వైద్య కళాశాల నుండి వైద్య పట్టా పుచ్చుకున్నారు. మచిలీపట్టణంలో 1906 వైద్య వృత్తి చేపట్టారు. 1905 బెంగాల్ విభజనకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లివిరిశాయి. మచిలీపట్నంలో పట్టాభి, ఆయన మిత్రుడు జాతీయ భావాలను ప్రజలలో ప్రచారం చేశారు. లాల్, బాల్, పాల్ త్రయం తీవ్రవాదం పట్ల తొలుత పట్టాభి మొగ్గుచూపినా అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమంలో చేరి తర్వాత గాంధేయవాది అయ్యారు. 1919 జాతీయ భావ ప్రచారానికి జన్మభూమి అనే వారపత్రికను ప్రారంభించారు. అది 1930 వరకు నడిచింది. 1916 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులయ్యారు. దానికోసం ఆయన వైద్య వృత్తిని వదిలిపెట్టారు. కొద్ది రోజుల్లో ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులై 1948 వరకు కొనసాగారు. జవహర్లాల్ నెహ్రూ వలె పట్టాభి కూడా సంపూర్ణ స్వతంత్రానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్ర పూర్ణ స్వరాజ్య సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని కృష్ణాజిల్లాలోని పల్లెల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. ఏప్రిల్లో తాను స్వయంగా మచిలీపట్నం తీరంలో వాలంటీర్లతో కలిసి ఉప్పు సత్యాగ్రహం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసి 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. 1933 విదేశీ వస్త్ర బహిష్కరణ సందర్భంగా మళ్లీ అరెస్టయ్యారు.

0: 1938లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బాపూజీ పటాభి పేరును సూచించారు. కానీ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల ఆయన ఓడిపోయారు. 40-41 సంవత్సరాలలో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో పటాభి గాంధీజీ పిలుపు మేరకు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1945 జూన్ వరకు అహ్మద్ నగర్ జైలులో మగ్గారు. 1946 డిసెంబర్లో రాజ్యాంగ సభకు మద్రాసు నుండి ఎన్నికయ్యారు. అహ్మద్ నగర్ జైల్లో ఉన్నప్పుడు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపవలసి వచ్చింది. సుస్థిర రాజకీయ జీవితం ఆ విధంగా గడిపారు. జైలులో ఉన్నప్పుడు ఖద్దర్ ఉత్పత్తి, దాని అవకాశాలు అనే గ్రంథం వ్రాశారు. చిన్నతనంలోనే తండ్రి సుబ్రహ్మణ్యం మరణించటంతో కఠోర దీక్షతో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి ఆ పైన వైద్య విద్యను అభ్యసించారు. పాఠశాల దశలోనే ప్రముఖ న్యాయవాది వెంకటరత్నం గారి కుమార్తె రాజేశ్వరితో పటాభి వివాహం జరిగింది. 1913లో ఆంధ్ర మహాసభ జరిగింది. భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు నుండి వేరు చేయాలని ఆ సభ తీర్మానించింది. పటాభి ఆ విషయమై ఫార్ అండ్ అగెన్స్ట్ ఆంధ్ర ప్రావిన్స్ అనే గ్రంథం రాశారు. 20 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్ అనే ప్రామాణిక గ్రంథం రాశారు. హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ అనే గ్రంథం తొలిభాగం 1936లోను మలిభాగం 1947లోను ఆయన ఆంగ్లంలో వ్రాశారు. కొడాలి ఆంజనేయులు దానిని తెలుగు చేశారు. బందర్లో ముట్నూరు కృష్ణారావు, కోపల్లె హనుమంతరావులతో కలిసి స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల జాతీయ భావజాలాన్ని వెదజల్లడంలో ఖ్యాతి గడించింది. 1915లో కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ స్థాపించారు. కోఆపరేషన్ అనే పత్రికను నడిపారు. 1936లో కరాచీలో జరిగిన ఇండియన్ కింగ్డమ్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ 5వ మహాసభకు పట్టాభి అధ్యక్షులు. 1938లో జరిగిన నవపారీలో 6వ మహాసభకు కూడా ఆయన అధ్యక్షులు. 1938లో ఆయన సంపాదకత్వంలో స్టేట్స్ పీపుల్ అనే మాసపత్రిక ప్రారంభమైంది. ఆయన రచనలలో ప్రముఖంగా జాతీయ విద్య, గాంధీ సిద్ధాంతం, సామ్యవాదం, భాషాపయుక్త రాష్ట్ర విభజన, హిందూ సమిష్టి కుటుంబ సంస్కృతి, కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి, 60 సంవత్సరాల కాంగ్రెస్, హిందూ హోమ్ రీడిస్కవర్డ్ అనేవి ప్రధానం. ఆయన 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1957లో గవర్నర్గా పదవిరమణ చేసిన తర్వాత హైదరాబాదులో విశ్రాంత జీవనం గడిపారు. ఆంధ్రజాతి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేసిన జాతీయ నాయక శ్రేష్ఠులలో ఆయన ఒకరు. అకుంఠిత దీక్ష, గాంధేయ సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసం, తెలుగు భాషా సంస్కృతుల పట్ల మక్కువ, ఖద్దరు వస్త్రధారణపై శ్రద్ధ, తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం ఆయన స్వభావంలో ప్రత్యేక లక్షణాలు. ఆంధ్రత్వం కొట్టవచ్చినట్లు కనిపించే ఆయన స్ఫురద్రూపం ఆనాటి యువతరానికి స్ఫూర్తి. ఆయన భావజాలం జాతికంతటికీ మహోజ్వల చారిత్రక నేపథ్యం. అదిగో పటాభి గారి అమరవాణి.
1: The acquisition of the Diwani of Bengal, Bihar and Orissa was not an accident, nor was the wresting of the Berars in 1853 from the Nizam by Lord Dalhousie, who followed it up by a dispatch to the Court of Directors forthwith that Berars was only the gateway to the rich cotton tract of Nagpur, which was annexed in 1854. It was the failure of the cotton supply to England on the eve of the American Civil War that led to these acquisitions. The empire was the result of design as much as of accident. No dependent country can long suffer alien rule, however much the sword of power be sheathed in velvet. The Indian soldiery and the princess alike felt the conflict between a forced allegiance to a foreign sovereign and their inborn fealty to their motherland when in 1857 they rose in rebellion against Britain. Its failure drove the rebels underground, and Britain, on her part, changed her strategy and appealed for the intellectual acquiescence of the intelligentsia in her rule. She therefore followed up her victory in 57 by founding 3 universities, 3 legislative councils in 1860 and 3 high courts in 61 in Madras, Bombay and Calcutta, so that the colleges, councils and courts constituted a second line defense to the incipient empire. Still there was a

0: certain survival of violence, particularly in UP in the 70s, which led later Lord Dufferin to organize the Indian National Congress in consultation with civilians like A.O. Hume, that it might serve as the meeting place of the rulers and the ruled.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభ్యుదయ గేయ కళాకారులు శ్రీ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి శివశంకరరెడ్డి.
2: తన పాటలతో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్న లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన పర్యావరణ గీతాలు అయితేనేమి, అభ్యుదయ గీతాలు అయితేనేమి, ఒకప్పుడు అక్షరాస్యత కార్యక్రమాలకు తన వంతు తోడ్పాటుగా పాటలతో ప్రజల్ని చైతన్యపరచడం అయితేనేమి, ఇలా ప్రజల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజల్లో కళాకారుడుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు.
3: నమస్కారం సార్.
2: మీ గురించి బ్రీఫ్గా, అంటే మీరు ఏం చదువుకున్నారు, ఏ ప్రాంతం వారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, క్లుప్తంగా మా శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేద్దాం అనుకున్నా, మీ గురించి కొద్దిగా చెప్తారా?
3: ఖచ్చితంగా సార్. సార్, నా పేరు లక్ష్మీనారాయణ. మాది కందుకూరు గ్రామం సార్, అనంతపురం రూరల్ మండలము. మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు. కూలీలుగా పనిచేస్తూ నన్ను
2: చదివించారు.
3: నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా సార్.
2: ఓకే.
3: నేను స్కూల్ స్థాయిలో స్కూల్లో పాటలు లేదంటే ప్రార్థనా గీతాలు, స్కూల్లో చదువుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నేను అలాంటి పాటలు పాడుతుంటే నన్ను అక్షర దీక్ష అనే కార్యక్రమం ద్వారా ఒక సూర్యనారాయణ అనే కోఆర్డినేటర్గా పనిచేసేవారు సార్. ఆయన గుర్తించి ఇట్లా అనంతపురం రూరల్ మండలంలో అక్షర దీక్ష అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఉద్దేశం నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఒక కళాయాత్ర జరుగుతోంది. ఆ కళాయాత్రలో మీరు పాటలు పాడడానికి రావాలంటే నేను ఒప్పుకొని ఖచ్చితంగా సార్.
2: ఏ వయసులో ఉన్నారు అప్పుడు మీరు?
3: అప్పుడు నేను 8th క్లాసు చదువుతున్నాను.
2: 8th క్లాస్ చదువుతున్నప్పుడే మిమ్మల్ని ఆహ్వానించారు ఇట్లా అక్షర దీక్ష కార్యక్రమానికి?
3: అక్షర దీక్ష కార్యక్రమానికి ఆహ్వానించారు సార్.
2: ఓకే.
3: ఆ కార్యక్రమంలో నేను ఒక జిల్లా స్థాయిలో శిక్షణ శిబిరం జరిగినప్పుడు పాటలు నాటకాలు ఇవన్నీ నేర్చుకొని అనంతపురం రూరల్ మండలంలో జరుగుతున్నటువంటి అక్షర దీక్ష కళాయాత్రలో నేను పాల్గొని రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఈ పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమంలో కళాయాత్రలో ముఖ్యంగా పాల్గొన్నాను సార్.
2: అంటే మీరు చిన్న వయసులోనంటే పాఠశాలలో ఉండగానే పాటలు పాడే అవకాశం రావడం కానీ మీకు ఆహ్వానించడం కానీ జరిగింది?
3: అవును సార్.
2: అంటే మీ ఇంట్లో ఎవరైనా పాటలు పాడేవాళ్ళ, ఎట్లా వచ్చింది మీకు ఈ స్ఫూర్తి, ఎట్లా కలిగింది పాటలు పాడాలనేది?
3: మా నాన్న జానపద కళాకారుడు సార్.
2: ఓకే.
3: కోలాటం నేర్పించేవాడు మా నాన్న. మల్లల్లో ఈ కవులు పాడుతున్నటువంటి కళారూపాలను కానీ జానపద రూపాలను కానీ ఒరి మల్లల్లో కానీ లేదంటే ఈ నాట్లు వేసేటప్పుడు లేదంటే వ్యవసాయ కార్యక్రమంలో మా నాన్న పాటలు బాగా పాడతారు.
2: ఓకే ఓకే. ఊర్లో మిగతా వాళ్ళతో కలిసి కూడా బృందంగా ఏర్పాటు కొందరికి నేర్పించడం,
3: కోలాటం నేర్పించడం కానీ, చెక్క భజన లేదంటే దేవాలయాల్లో భజన, ముఖ్యంగా భజన బాగా బృందంతో ఉండేవాళ్ళు సార్ మా నాన్న.
2: సో మీ నాన్న కొద్దిగా కళాకారుడుగా ఉన్నారు కాబట్టి మీకు కూడా అది చిన్న వయసులోనే కొద్దిగా అబ్బింది మీరు పాడడం మొదలుపెట్టి?
3: ఆ రకంగా నాకు ఆ వయసు చిన్నప్పుడు ఈ పౌరాణిక డ్రామాల్లో కూడా నేను మా కందుకూరు గ్రామంలో పౌరాణిక డ్రామాల్లో కూడా ఒకటి రెండు గ్రామాల్లో పాడిన తర్వాత అలా గుర్తింపుతో నన్ను అక్షరాస్యత కార్యక్రమంలో తీసుకున్నారు సార్.
2: తర్వాత ఇంకా ఎట్లా మీకు ఆ 8th క్లాస్లోనే అక్షర దీక్ష కార్యక్రమంలో అవకాశం వచ్చిన తర్వాత, అంటే మీరు పాటలోనే ముందుకు వెళ్ళాలి అని ఎట్లా అనుకున్నారు మీరు?
3: అంటే ముందుగా నాకున్నటువంటి ఈ వాయిస్ గుర్తించి నేను ఆ వాయిస్కు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను సార్. చాలామంది నేను పౌరాణిక డ్రామాలు వేసినప్పుడు కానీ స్కూల్లో పాటలు పాడేటప్పుడు ఒక పద్మనాభం అని తెలుగు ఉపాధ్యాయుడు ఉండేవాడు సార్. ఆయన నన్ను బాగా పాటలు పాడతావు లక్ష్మీనారాయణ, మంచి వాయిస్ ఉంది నీకు అని గుర్తించి నన్ను ప్రోత్సహించేవారు సార్ స్కూల్ స్థాయిలో. అప్పుడు నేను ఈ నాకున్నటువంటి వాయిస్ని తద్వారా ప్రజల్లో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమంలో పాల్గొందామని నాకు అప్పుడు చిన్న
2: లక్ష్మణ్ గారు కాస్త అంటే మీ గురించి ఇంకొద్దిగా శ్రోతలకు పరిచయం చేసే ముందుగా ఒక పాట

0: ఏదైనా మీకు తోచిన పాట ఏదైనా మీరు బాగా మీకు నచ్చిన పాటే పాడండి. ఒకటి ఒక పాట వినిపిస్తారా మా
1: ఖచ్చితంగా సార్? ఖచ్చితంగా సార్. నేను పల్లెల్లో పాటలు పాడుతూ పోతున్నటువంటి కళాయాత్రల్లో ముఖ్యంగా నేను చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా అని చెప్పేసి డ్రాప్అవుట్స్ విద్యార్థులకు చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నటువంటి నిరాక్షరాస్యులకు ఈ పాట చాలా ఉత్సాహాన్ని
0: వాళ్ళు మోటివేట్ చేయడం
1: నన్ను ఎక్కువగా అడిగేవారు సార్. ఆ పాట వచ్చేసి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు అంటే మూడో కన్ను అనే పాట సార్.

0: చాలా బాగుంది లక్ష్మీనారాయణ గారు, చాలా బాగా పాడారు. నిజంగానే మీ గొంతు బాగుంది, అందుకే మీకు మొదట్లోనంటే బాల్య వయసులోనే ప్రోత్సాహం లభించింది, విన్న వాళ్ళందరూ కూడా బాగుంది గొంతు అని ఉంటారు. మీకు ఇంట్లో ఎట్లా సపోర్ట్ ఉండింది? బయట వాళ్ళు ఓకే మీ గొంతు బాగుంది పాటలు పాడు అన్నారు, మరి ఇంట్లో ఎట్లా పర్లేదు చదువుకోకపోయినా పాటల మీద వెళ్ళమన్నారా ఎలాగా?
1: లేదు సార్, చదువుకుంటూ నువ్వు చదువుతూ ఈ కార్యక్రమాల్లో చేయడం ప్రజల్లో చైతన్యవంతులని చేయడం లేదా చదువుకోవాలని ప్రోత్సహించడం మంచిదేను, కానీ చదువుతూ నువ్వు ఈ కార్యక్రమాల్లో పాల్గొనని నేను ప్రోత్సహించవలసిన
0: ఇంట్లో.
1: అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొనేటప్పుడు నాకు ఈ చదువు ప్రాముఖ్యత యొక్క తెలియజేస్తూ సామాజిక కార్యకర్తలు నన్ను బాగా ప్రోత్సహించేవాళ్ళు సార్. ఉదాహరణకు టీచర్స్ బాగా ఈశ్వరయ్య అని లేదంటే ఈ శ్రీకాంత్ అని నాగేంద్ర బాబు అని వీళ్ళు నాకు గురువులుగా ఉండి అక్షరాస్యత కార్యక్రమాల్లో ప్రోత్సహించేవారు.
0: తర్వాత ఎట్లా కొనసాగింది మీ కెరీర్, అంటే ఒక గాయకుడిగా ఇట్లా ఈ పాటలు పాడే వ్యక్తిగా ఎట్లా కొనసాగింది? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు దీని గురించి?
1: ఇప్పుడు నేను అనంతపురం ప్రజావైద్యశాల అనే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను సార్.
0: ఓకే.
1: వర్క్ చేస్తూ నేను ఇలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ ప్రజల్లో ప్రోత్సహించే ఇలాంటి అక్షరాస్యత పట్ల ప్రజలను చైతన్యవంతులు చేసే

0: కార్యక్రమంలో చేసేటప్పుడు నేను ఏ కార్యక్రమం జరిగినా నన్ను
1: కలెక్టర్
0: స్థాయిలో కానీ ఎంఆర్ఓ స్థాయిలో కానీ ఇటువంటి పిలిచి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి, మీరు ముందు నుంచి అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే నన్ను పిలిచి
1: ఇక్కడ జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా జిల్లా అధికార యంత్రాంగం మీకు కూడా ఆహ్వానం అందిస్తుంది, మిమ్మల్ని పాడమని చెప్పి అక్కడ
0: నేను పాడి.
1: కాబట్టి వీటికి పాటలు లిరిక్స్ ఎట్లా మీరు రాసుకుంటారా, ఎవరైనా ఇస్తారా ఎట్లాగా?
0: అంటే అప్పుడు అక్షరాస్యత ఉద్యమంలో అని చెప్పేసి ఈ దీనికి ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమం
1: అప్పుడంటే పాటలు ఉండి ఉంటాయి
0: సార్.
1: ఇప్పుడు మేమైనా జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలకి ఏదైనా జరిగితే,
0: ఇప్పుడు జిల్లా స్థాయి కార్యక్రమాల్లో జరిగితే కానీ మీకు పాటల బృందం, మేము ఒకటి ఒక బృందం ఉంది సార్, ఆ బృందం ద్వారా మేము ఈ పాటలు జానపద ట్యూన్లో ఈ ప్రజలకు సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పాటలు రాసుకొని వాటికి
1: ట్యూన్ మీరే రాసుకొని ట్యూన్ చేసుకొని వాటిని స్టేజ్ మీద
0: పాడుతుంటాం సార్.
1: తర్వాత ఇందాక జన విజ్ఞాన వేదిక అని కూడా అన్నారు మీరు, అది ఎట్లాగా జరిగింది, దాంట్లో ఏం చేస్తుంటారు మీరు?
0: నేను ఇట్లాంటి కార్యక్రమంలో పాడుతున్నప్పుడు జన విజ్ఞాన వేదిక కూడా దీనికి అప్పుడు అంత అక్షర దీక్ష కార్యక్రమంలో మంచి సపోర్ట్ చేసింది సార్. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు జన విజ్ఞాన వేదిక వారు కూడా నన్ను జన విజ్ఞాన వేదిక కూడా ప్రజల్లో చైతన్యవంతులు తీసుకోవడానికి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా లేదంటే ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తుంటుంది. ఉదాహరణకు విద్యార్థుల్లో చెక్ముఖి అనే సైన్స్ పత్రిక ద్వారా విద్యార్థుల్లో చైతన్యం తీసే కార్యక్రమాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నడుపుతుంటారు సార్. ఆ కార్యక్రమాల పట్ల కూడా నాకు ఉత్సాహం పెరిగి నేను అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా పాల్గొంటున్నాను సార్.
1: ఇంకొక విషయం లక్ష్మణ్ గారు, ఇక్కడ మామూలుగా ఏంటంటే ఒక స్థిరమైన ఉద్యోగము అంటే మనకి నెలకి ఇంత అని వేతనం వచ్చే ఉద్యోగం లేకుండా ఉండడం అంటే అంత సులభమైన విషయం కాదు. మీకు ఆర్థిక పరిస్థితి ఎలాగా, పర్వాలేదా? అంటే
0: నేను ఇప్పుడు హాస్పిటల్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు నెలకింత
1: అక్కడ
0: ఉపాధి ఉంటుంది సార్. ఆ ఉపాధి ద్వారా నేను కుటుంబాన్ని
1: ఈ బయట కార్యక్రమాలకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా, కొంత ఏమైనా ఇస్తారా పాడి?
0: బయట కార్యక్రమాల్లో తప్పలేదు సార్, నేను పోతున్న కార్యక్రమం టీఏడిఏ లాగా
1: వచ్చాను. ఎక్కువ ఏమి రాదు అంటే మీ ఇంట్రెస్ట్ కొద్దీ పార్టిసిపేట్ చేయడమే తప్ప ఆర్థికంగా ఏమి
0: పెద్దగా
1: ఉండదు
0: సార్.
1: ఓకే ఓకే. తర్వాత ఈ జన విజ్ఞాన వేదిక తరఫున మూఢనమ్మకాలు తగ్గించి ఇది శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి విద్యార్థులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు, దానికి సంబంధించి ఏమైనా ఒక పాట మా శ్రోతల గురించి
0: కంపల్సరీ సార్, ఖచ్చితంగా.
1: ఎందుకంటే జన విజ్ఞాన వేదిక అంటేనే వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ పెంచుకోవాలని మనకు రాజ్యాంగంలోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ కూడా సైంటిఫిక్ అంటే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలా, మూఢనమ్మకాలు వద్దు అనేది మన రాజ్యాంగంలో రాసుకున్న దాంట్లో కూడా ఉంది, అది ఆదేశిక సూత్రాల్లో ఉంది. మరి దానికి సంబంధించి ఒక పాట ఏదైనా?
0: ఖచ్చితంగా. జన విజ్ఞాన వేదిక పిలుస్తున్నది అని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ఒక పాట, ముఖ్యంగా నేను కళాయాత్రలో పాల్గొనేటప్పుడు కానీ ఒక ప్రబోధ గీతంలాగా లేదంటే ప్రారంభ గీతంలాగా పాడుకునే వాళ్ళం సార్.

0: ఆ విధంగా పాటలు పాడుతూ జన విజ్ఞాన వేదికలో పాడుతుంటాను
1: సార్. బాగుందండి, ఈ పాట కూడా చాలా బాగుంది.
0: థ్యాంక్ యూ సార్.
1: తర్వాత అండి, లక్ష్మీనారాయణ గారు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు, దానికోసమే పాటలు పాడడం అది చేస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి మీరు మద్దతు కోరుకుంటున్నారు? ప్రజల నుంచి కానీ, ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ ఎటువంటి మద్దతు కోరుతున్నారు ఈ కార్యక్రమాల పట్ల, పాటల పట్ల?
0: అంటే నేను పాటలు పాడే క్రమంలో ప్రజలు నాకు బాగా స్పందించి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు బాగా స్పందించేవాళ్ళు సార్. మీరు పాడుతున్నటువంటి కార్యక్రమంలో మంచి ఉత్సాహం ఉంటుంది, మేము కూడా చదువుకోవాలని, లేకపోతే మేము కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే ఉత్సాహం మాకు ఉంటుంది అని చెప్పేసి ప్రజలు నాతో పాటు అప్పుడప్పుడు కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళు మేము కూడా పాడతామని చెప్పేసి, మేము కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి ఒక బృందంగా ఏర్పడి మేము జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం సార్. అంటే ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఉపాధి కళాకారులను గుర్తించి వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళకొక గుర్తింపు కార్డులు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కానివ్వండి కల్పించాలని ప్రభుత్వాన్ని మనం కోరుతుంటాం సార్.
1: ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. మీరు ఇట్లాగే ప్రజల్లో మరిన్ని చైతన్య గీతాలు పాడుతూ ప్రజల్ని చైతన్యపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి.
0: థ్యాంక్స్ సార్. నమస్కారం సార్.
2: శ్రోతలు, ఇంతవరకు అభ్యుదయ గేయ కళాకారులు శ్రీ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు. ఈనాటి అభిలాష కార్యక్రమంలో ముందుగా అనంతపురం జిల్లా సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట జీవనజ్యోతి చిత్రం కోసం సుశీల బి వసంత పాడిన పాట. కొసరాజు సాహిత్యానికి సంగీతమందించారు కెవి మహదేవన్. విందామా?

0: మీరు విన్న ఆ పాట బంగారు గాజులు చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వైఎస్ఆర్ జిల్వా కొండాపురం మండలం రైల్వే కోడూరు నుంచి ఆర్ రవీంద్ర శర్మ, మహతి, సుహాసిని, లలితమ్మ, సుభద్రమ్మ, సుబ్బలక్ష్మమ్మ, శిరీష, నిఖిత, శైలజ, సంయుక్త, సౌందర్య, హిమబిందు, అరుణకుమారి, ఎస్ఎన్ శ్రీనివాసాచారి. వీరు కోరిన ఆ పాటను విన్నారు కదా.
1: ముఖాన మొటిమలా సైబాల్, గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులో తామరా సైబాల్, బురద పుల్లా సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో

0: లవిడుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

గీతాంజలి సినిమా నుంచి చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:25 అయిపోయింది మన స్టూడియోస్లో టైం. యాక్చువల్గా అండి, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఊహాశక్తి, ఇమాజినేషన్ పవర్. సో అదే పవర్ని యూజ్ చేసుకుని వితౌట్ పాస్పోర్ట్ ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్ళిపోదాం. వరల్డ్లో నెంబర్ 6th పొజిషన్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అండ్ ఇండోనేషియాలో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్లో ఒకటి అనమాట, అదే సుమత్రా. అండ్ అక్కడ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా ఒక సింపుల్గా చెప్పాలి అంటే, రోడ్ల కంటే చెట్లు ఎక్కువ ఉంటాయి, వెహికల్స్ హార్న్స్ కన్నా పక్షుల శబ్దాలు ఎక్కువగా ఉంటాయి, అండ్ పొల్యూషన్ కన్నా ప్రకృతి అందం అది ఇచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది. అదే సుమత్రా అనమాట. చాలా చాలా హైలైట్స్ ఉన్నాయి ఆ ప్లేస్కి సంబంధించి. మరి బ్రేక్ అయితే వస్తుంది కదా మనకి, ఎగ్జాక్ట్గా 12:30కి తెలుగులో వార్తలు వస్తాయి. మరి దాని తర్వాత మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఓకే, రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ, లవ్లీ సాంగ్ అనమాట, రణం సినిమా నుంచి. ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: రణం సినిమా నుంచి వర్ధిని పాడిన సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి భాషశ్రీ గారి లిరిక్ అనమాట. సో ఈ రోజు మనం సుమత్రా ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం, మీకు తెలుసారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:30 రీచైపోతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోగన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై హైదరాబాద్ మెట్రో 2 దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32 చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
2: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
1: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజురోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
3: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధ్యాం దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
1: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడే పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోగన్ల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2 దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి

రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సి రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 గంటలపై కేసు నమోదు చేసి 4 గంటలకు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తర్ప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్దత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్దత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యకుడు మాట్లాడుతూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు, చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 రోజుల నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను ఓడించి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి.
ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3

చేస్తున్న తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. అండ్ మన స్టూడియోలో టైం 12:41 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది. సో ఈరోజు మనం స్పెషల్గా రెయినీ సీజన్లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ ప్లేస్ అయిన సుమత్ర ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, అసలు వర్షాకాలంలోనే ఎందుకు ఈ ప్లేస్ బాగుంటుంది అనే మెయిన్ పాయింట్కి వచ్చేస్తే, అక్కడ సంవత్సరానికి 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం రికార్డ్ అవుతుందిట. అంతేకాదు, భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుంది ఈ ప్లేస్. సో అందుకని చుట్టూ సముద్రాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో గాలిలో ఎప్పుడూ తేమ ఉంటుంది కాబట్టి వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతుంటాయి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు అప్పుడప్పుడు గెస్ట్ లాగా వచ్చే ఈ వర్షం కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నమాట అక్కడ. అది మ్యాటర్. ఓకే, మరి ఇంత వర్షాలు ఉంటే రెయిన్ ఫారెస్ట్లు, వర్షారణ్యాలు అంటారు చూసారు, ఆ వర్షారణ్యాలు కూడా ఉండుండాలే అని మీకు డౌట్ వచ్చిందా? ఎస్, సుమత్రాలో ఉండే వర్షారణ్యాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన అడవుల్లో ఒకటిగా భావిస్తారనమాట. దాదాపుగా 5 కోట్ల సంవత్సరాలుగా ఉన్నాయని సైంటిస్టులు భావిస్తున్నారనమాట. ప్రతి నెల ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కాబట్టి సంవత్సరం మొత్తం ఎప్పుడూ కూడా చక్కగా గ్రీన్గా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట ఈ రెయిన్ ఫారెస్ట్లన్నీ కూడా. అండ్ అక్కడ ఉండే ఒక్క చెట్టే ఒక్క ప్రపంచం. రకరకాల జంతువులు పక్షులతో కలకలలాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ప్లేస్. అండ్ అక్కడే అడవి మనిషి ఒకటి ఉంది, అది కూడా చాలా ఫేమస్. మరి ఎవరు అడవి మనిషి? దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం టిప్పు అండ్ కల్పన పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, వేటూరు గారి లిరిక్. ఎవరి అతగాడు సినిమా నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు. దొంగ దొంగది సినిమా నుంచి అన్నమాట. చిత్రగారు పాడిన పాట, కులశేఖర్ గారి లిరిక్. 12:52 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్ గురించి మనం మాట్లాడుకున్న ఈరోజు మీకు తెలిసా ప్రోగ్రాంలో. అక్కడ రెయిన్ ఫారెస్ట్లో స్పెషల్గా అండి అడవి మనుషులు ఉంటాయి. అడవి మనుషులు ఉంటాయి ఏమిటి, ఉంటారు అని కదా అనాలి మనిషి అంటే అని మీకు అనిపించవచ్చు. బట్ అది మనిషి కాదు, అదొక జీవి అనమాట. స్పెషల్లీ రెండు జాతుల కోతుల్ని కలిపి ఒరంగుటాన్ అని పిలుస్తారు. సుమత్రాన్ ఒరంగుటాన్ అంటే చాలా ఫేమస్ అనమాట. అవి చూడటానికి కోతుల్లా అనిపిస్తాయి కానీ కోతులు కాదు. ఇంకా బాగా చూస్తే చింపాంజీలు అనిపిస్తాయి కానీ చింపాంజీలు కూడా కాదు. ఈ రెండింటిని కలిపిన ఒక రకమైన జీవి అని చెప్పుకోవచ్చు మనం. సో అందుకే వాళ్ళు స్పెషల్గా దానికి ఒరంగుటాన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నారు. అండ్ ఇవి ఎక్కువగా చెట్లపైనే ఉంటాయి అన్నమాట. అండ్ స్పెషల్గా మనుషుల డిఎన్ఏతో దాదాపుగా 97% మ్యాచ్ అయ్యే జీవులట ఇవి. అండ్ అక్కడ సుమత్రన్ టైగర్స్ కూడా చాలా ఫేమస్. అండ్ మీకు విషయం తెలుసా, ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు, 7 నుంచి 10 కిలోల బరువు ఉండే రఫ్లేషియా ఉండేది కూడా ఈ రెయిన్ ఫారెస్ట్లోనే అనమాట, ఇండోనేషియాలో. సో ప్రపంచానికి ఆక్సిజన్ బ్యాంక్ లాగా పనిచేస్తాయి ఈ అడవులు. అది మ్యాటర్ ఇంకా ఉంది. ఇంకొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది ఈ సుమత్రన్ ఐలాండ్స్కి సంబంధించి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎవర్ గ్రీన్ సాంగ్. స్పెషల్లీ ఈ సినిమా వచ్చి 38 సంవత్సరాలు అయింది ఇప్పటికీ, బట్ స్టిల్ ఒక వాన పాట అంటే తప్పకుండా గుర్తొచ్చే పాట అనమాట. మన ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి గారు కలిసి పాడారు ఈ పాటని. వేటూరు గారి లవ్లీ లవ్లీ లవ్లీ లిరిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా సోమారి మన స్టూడియోలో. టైం 12:58 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనము మీకు తెలుసా ప్రోగ్రాంలో, అండ్ మీకు విషయం తెలుసా అండి, సుమత్రా ద్వీపాలు వర్షపాతానికి ఎంత ఫేమసో అతిపెద్ద అగ్నిపర్వత సరస్సు ఉన్నది కూడా అక్కడే అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక పెద్ద విస్ఫోటనం వల్ల ఏర్పడిన అగ్నిపర్వత సరస్సు అది. సో అది కూడా ఒకవైపు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవైపు ఏమో మబ్బులు, వర్షాలు, ఇంకా దాంతో వచ్చే ప్రశాంతత ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక వైపు అగ్నిపర్వత సరస్సు ఉంది. సో చూడండి, అసలు ఒక 2 డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఒక్క చోటే ఉన్నాయన్నమాట, ఒకే ఒక ప్లేస్లో. సో బాగుంది కదా, ప్రకృతిని ప్రేమించడం అంటే భవిష్యత్తుని కూడా ప్రేమించడం అని

0: అంటూ ఉంటారు. సో ఇలాంటి ప్లేసెస్ మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. అందుకే అలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం ఉన్న చోటే ఉంటే ఎలా చెప్పండి? సో ట్రై చేయండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మనకి 1-2కి ఎగ్జాక్ట్గా ధీరా ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట సమగ్ర అభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కోరారు. నషా ముక్తు భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. పింఛను నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ తమ చందాదారుల కోసం కృత్రిమ మీద ఏఐ ఆధారిత ఫిర్యాదుల పరిష్కార వేదిక పీఎఫ్ఆర్డీఏ పెన్షన్ సహాయక ప్రారంభించింది. 22 భారతీయ భాషల్లో సేవలందించే ఈ పోర్టల్ ద్వారా పింఛన్ సేవలు అందరికీ మరింత సులభంగా చేరువకానున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 76,576 వద్ద, నిఫ్టీ 23,932 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు గత 3 రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ జశ్రుతి. మన స్టూడియోలో టైం 1:04 అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, ప్రపంచ క్రీడా చరిత్రలో ఈరోజు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో ఇది కేవలం ప్లేయర్స్ డే మాత్రమే కాదు, కళలు కనే ప్రతి ఒక్కరి కోసం ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఒలింపిక్స్ అనేవి కరెక్ట్గా చూసుకుంటే మనకి మూడు విలువలు నేర్పిస్తాయి. ఒకటి, అత్యుత్తమ ప్రదర్శన చేయడం. రెండు, దేశాలు వేరైనా అందరితో స్నేహం చేయడం. అండ్ మూడవది, ప్రత్యర్థిని నియమాలని గౌరవించడం కదా. సో మరి ఈ ఇయర్ 2026 థీమ్ ఏంటంటే లెట్స్ మూవ్. ఈ కార్యక్రమంలో భాగంగా యూ కెన్ డూ దిస్ అనే ఒక థీమ్ని అందరికీ ఫిజికల్గా ఫిట్గా ఉండమని ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట. సో మనం చాలా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా, మాట్లాడుకుందాం తప్పకుండా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం పరదా సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన

0: నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట్ర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపుబిడ్లు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని మీరు చూశారు ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వాలిటీన్ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.
0: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణా ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు ప్రత్యేక ప్రోత్సాహం

0: సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి మేమందరం సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. కనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుందో దాన్ని నేపర్ గ్యాస్ పెంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ ని తీసుకురావాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదేవిధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం.
0: మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వి మాధవరెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పేరి డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23 తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి, స్నేహం, ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. టిట్కో గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేసి 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్ధిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾವಾಣಿ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: గుడ్ మార్నింగ్ పిల్లలు.
9: గుడ్ మార్నింగ్ మేడం.
8: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
12: బిఐఎస్ నమ్మక.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం, శ్రీమతి వై భార్గవి గారితో పరిచయం వింటారు.
13: నేడు ఎవరిని చూసినా ఆందోళన, ఒత్తిడి, అసంతృప్తి, ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నవారిని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం అవసరమని వైద్యులు సైతం చెప్తున్నారు. మరి అలా మంచి ఆహారం అందేసరికి ఈరోజు ఎక్కడ చూసినా కూడా రసాయనాలతో కలిపిన కూరగాయలు కానీ, రసాయనాలతో కూడిన పంటలు కానీ, ఆహార పదార్థాలు కానీ మనం తింటూ ఉన్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది రైతులు తమ వంతుగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామంటున్నారు. అసలు ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంటి, దాని గురించిన వివరాలు మన స్టూడియోకి వచ్చిన భార్గవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భార్గవి గారు.
14: నమస్తే అండి.
13: అసలు ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఏంటి? ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఉత్పత్తులు అని వింటూనే ఉన్నాము. మామూలు వ్యవసాయానికి ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ఏంటి తేడా?
14: వ్యవసాయమే ఎప్పుడు అది ఒరిజినలే, ఆర్గానిక్ అల్లినే జరుగుతుంది వ్యవసాయం. మీరు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ చెప్తున్నారు. ట్యాగ్లెస్ మీన్స్ ఆర్గానిక్, ట్యాగ్ మీన్స్ ఇన్ఆర్గానిక్. ప్లాంట్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఇన్ఆర్గానిక్

ప్రియా ఓ ప్రియా సినిమా నుంచి ఎస్పీ బాలుగారు అండ్ చిత్రపాన్న సూపర్ సాంగ్ అయితే వినేశారు. కె భానుప్రసాద్ లిరిక్స్ అనమాట, అండ్ కోటి గారు మ్యూజిక్ కంపోజిషన్. సో లవ్లీ సాంగ్ విన్న తర్వాత 142 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది, అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. సో కరణం మల్లీశ్వరి గారు 2000 సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ అనమాట బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు మనకి. మన ఇండియన్ ఉమెన్ అథ్లెట్స్కి ఇదే ఫస్ట్ ఒలింపిక్ మెడల్, అది మ్యాటర్. మరి దేశం మొత్తం కూడా సెలబ్రేషన్స్ అద్దరిపోయినాయి. నెక్స్ట్ 2004 ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్లో అంజు బాబీ జార్జ్ అనే ఒక ప్లేయర్ ఫైనల్కి వచ్చిన స్టార్ ప్లేయర్ అనమాట. సో మన ఇండియన్ అథ్లెటిక్స్ అండి ఇది ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసింది అప్పట్లో. అండ్ నెక్స్ట్ 2012 లండన్ ఒలింపిక్స్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్లో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఇదే కాంపిటీషన్లో బాక్సింగ్లో మేరీ కామ్ కూడా బ్రాంజ్ మెడల్ గెలిచారు. సో మరి నెక్స్ట్ మన సిల్వర్ స్టార్ ఇంకెవరు, 2016 రియో ఒలింపిక్స్లో పీవీ సింధు అనమాట, ఆన్ ఫ్లోర్ ఉంది. సో నేనైతే అది లైవ్లో చూశాను, చాలా చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ నాలా చాలామంది టీవీ సెట్స్ కతుకుపోయినా చూసిన గేమ్ అది యాక్చువల్గా. అండ్ ఆ ఒలింపిక్స్ మన సింధుకి సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ తనే 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా బ్రాంజ్ మెడల్ గెలిచారు. దీంతో 2 ఒలింపిక్ మెడల్స్ తీసుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అథ్లెట్గా రికార్డ్ క్రియేట్ చేశారు మన పీవీ సింధు. సో మరి నెక్స్ట్ ఇది చెప్తుంటే నాకు ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది, అది కూడా చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో అనమాట. సరే సంతోష్ సాషా త్రిపాఠి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

విజిల్ సినిమా నుంచి బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్ సాంగ్ అయితే ప్లే చేసేసాను. సో మరి 150 క్రాస్ అవే 24 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరాలో. సో మరి 2016 రియో ఒలింపిక్స్లో పివి సింధుతో పాటు మనకి రెస్లింగ్లో కూడా ఒక మెడల్ వచ్చిందనమాట, ఒలింపిక్ మెడల్ సెసి మాలిక్ తీసుకొచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ 2020 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో పివి సింధుతో పాటుగా వెయిట్ లిఫ్టింగ్లో కూడా మనకి సిల్వర్ మెడల్ వచ్చింది, మీరాబాయి చాను తీసుకొచ్చారు. అండ్ మరి ఇదే గేమ్స్లో ఒలింపిక్స్ సాధించిన మూడో భారతీయ బాక్సర్గా లవ్లీనా హిస్టరీ క్రియేట్ చేశారన్నమాట. సో నెక్స్ట్ 2024 ప్యారిస్లో 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మనకి, మను బాకర్ తీసుకొచ్చారు. అండ్ ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ అథ్లెట్గా తను రికార్డ్ క్రియేట్ చేశారన్నమాట. సో అది మ్యాటర్. సో ఇప్పటి వరకు ఒలింపిక్స్ బ్యూటిఫుల్ జర్నీని మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ 2028లో మళ్ళీ లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి ఒలింపిక్ క్రీడలు. ప్రస్తుతానికండి ప్లేయర్స్ని క్వాలిఫై చేసే ప్రాసెసెస్ జరుగుతుందన్నమాట. సో ఆన్ ఫ్లోర్ మనకి లవ్లీనా ఉన్నారు, నిఖత్, పివి సింధు, ఇలా చాలా చాలా మంది ఉన్నారు. అండ్ మనకి మెన్ ప్లేయర్స్లో కూడా నీరజ్ చోప్రా, లక్ష్య సేన్, అవినాష్ సబ్లే, ఇలా ఎంతోమంది అథ్లెట్స్ చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు. అండ్ 19th century లో మనకి కేవలం ఒక్క అథ్లెట్ ఉన్నారు, ఒకే ఒక అథ్లెట్ 1900లో మనకి ఒలింపిక్స్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు. మరి ఇప్పుడు 100కి పైగా ఉన్నారు. సో ఇది చాలు కదా మన ఒలింపిక్ జర్నీ గురించి చెప్పాలంటే. సో అదనమాట మ్యాటర్. అందరికీ కూడా మన వివిధ భారతి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మన ప్లేయర్స్ అందరికీ. అండ్ మరి ధీరా ఫినిష్ చేసే ముందు మీకైతే ఒక చిన్న విషయం చెప్పాలి, తప్పకుండా చెప్తాను. బట్ రైట్ నో మీ అందుకోసం 18 Pages సినిమా నుంచి పృథ్వీ చంద్ర అండ్ సితారా కృష్ణకుమార్ పాడిన సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: బడే బ్యూటిఫుల్ సాంగ్ కదా, మరి లవ్లీ లవ్లీ సాంగ్ అయితే. 18 పేజెస్ సినిమా నుంచి విన్న తర్వాత 156 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది అనమాట. సో ధీరా ఫినిష్ చేసే ముందు నేను మీకు చెప్పాలనుకున్నమాట, యాక్చువల్గా అండి ఏ రంగంలో అయినా గెలిచిన వాళ్ళని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది, కానీ గెలవడానికి చేసిన కష్టం ఉంటుంది చూసారు, అదే వాళ్ళని అసలైన గొప్పవాళ్ళని చేస్తుందన్నమాట. గెలుపు అంటే కేవలం మెడల్ మాత్రమే కాదు, అలానే ఓటమి అంటే అంతం కూడా కాదు. మరి ఏంటి ముఖ్యం అంటే ప్రయత్నించడం, పడిపోయినా మళ్ళీ లేవడం, అది కదా నిజమైన గెలుపు అంటే. సరే మరి ఒలింపిక్స్ విషయానికి వచ్చేస్తే ప్రపంచం మొత్తం ఒకే స్టేజ్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చూసారు, అది కదా నిజమైన ఒలింపిక్ ఇన్స్పిరేషన్ అంటే కదా. సో మరి బ్యూటిఫుల్ మెసేజ్తో ఇవాళ ధీర అయితే ఫినిష్ చేసేద్దాం. మరి నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుంటామో తెలుసు కదా, ఎస్ సండే సండేలో ఎగ్జాక్ట్గా 2:30 తర్వాత మళ్ళీ మీ శృతి మిమ్మల్ని కలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
6: ఏంటండి ఈ టైం లో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
7: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
6: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
7: ఈ టైం లో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
6: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
7: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
8: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
9: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
8: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
9: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
8: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
10: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 రీచ్ అయిపోతుంది, మరికొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
11: Good afternoon, this is Akashvani and I am Valsa Williams with the

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ మన ఇంటర్వ్యూ సందడే సందడి లవ్లీ లవ్లీ గేమ్ షోలోకి. సో మరి 2:31 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మరి నాకైతే ఇక్కడ కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారు అనే విషయానికి వచ్చేస్తే, శుభ మధ్యాహ్నం అందరికీ. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ సాయి రిక్వెస్ట్ మెసేజ్ చేశారు. అండ్ కామతి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడేస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెద నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. నెక్స్ట్, ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా ఆర్జీలకి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం అండ్ వింటున్న శ్రోతలకి కూడా అంటూ సందడేస్ అందరికీ స్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు, ప్రశ్నల సంగ్రామానికి మేము సిద్ధం అంటూ. ఓకే, నెక్స్ట్, శుభ మధ్యాహ్నం అంటూ క్యాదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి మెసేజ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు సందరే సందరి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ పద్మశాలి శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరే సందరి అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్. అండ్ ఆల్సో పెడన జోగానందరావు గారు, ఓకే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో వన్స్ అగైన్ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో హార్టీ వెల్కమ్ చెప్పేసిన సందడి సందడి గేమ్ షోలోకి మీ అందరికీ కూడా. అండ్ ఈ గ్యాప్లో మనకి ఇంకో మెసేజ్ కూడా వచ్చింది కొత్తగూడెం నుంచి, యాకూబ్ భాషా అండ్ నూర్ జహాన్ కూడా మెసేజ్ అనమాట. ఎనీవేస్, సో మరి మన షో అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా ఎంట్రీ చేద్దాం. అండ్ చాలా రోజులైంది కదా నేను పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ అడిగి, సో ఆ క్వశ్చన్తో ఇవాళ సందడిని స్టార్ట్ చేస్తున్నాను. మరి పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్. సో ఒక పార్క్ ఉందన్నమాట, ఆ పార్క్ పేరు చూడు, నన్నే చూడు, అది పార్క్ పేరు. ఆ పార్క్లో ఒక బెంచ్ ఉంది, దాంట్లో ఎప్పటిలాగానే ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ 4 ప్లేసెస్ ఉన్నాయి, అందులో 3 ప్లేసెస్ ఆల్రెడీ ఫిల్ అయిపోతాయన్నమాట. మరి 4th ప్లేస్లో ఏముందో మీరు కనిపెట్టి చెప్పాలి. మరి ఆ 3 ప్లేసుల్లో ఏమేమి ఉన్నాయి అనే విషయానికి వస్తే, బెంచ్ పైన 1st ప్లేస్లో బుక్ ఉంది, 2nd ప్లేస్లో కాఫీ కప్ ఉంది, 3rd ప్లేస్లో యాపిల్ ఉంది, మరి 4th ప్లేస్లో ఏముండొచ్చు. సో దీనికి కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తాను మీకు, ఈ 4 ఏమై ఉండొచ్చు, ఎందుకు అనే విషయాన్ని కూడా మీరు నాకు చెప్పాలి. ఓకే, సో ఆ 4 వస్తువులు పక్కగా ఉన్న వస్తువులు ఏంటంటే, 1 పెన్సిల్, 2 గ్లాస్, 3 స్టిక్, 4 స్టాంప్. ఓకే, ఇదనమాట మ్యాటర్. సో ఆల్రెడీ ఉన్న ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ది బుక్, తర్వాత కాఫీ కప్, తర్వాత యాపిల్ ఉంది, అండ్ 4th ప్లేస్లో ఏముండొచ్చు, 1 పెన్సిల్, 2 గ్లాస్, 3 స్టిక్, 4 స్టాంప్, ఈ 4 ఆప్షన్స్లో ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, సో మరి ఎందుకు అనే మీ ఐడియా కూడా నాకు చెప్పాలి, అది చాలా అవసరం అనమాట. సో మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను 3 సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: Everybody listen to samba bamba rumba tumba.

डीएसपी म्यूजिक कंपोजिशन लो, बाबा साहेल एंड प्रियदर्शनी పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు. 239 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది అనమాట మన స్టూడియోలో టైం. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ మెసేజ్ అయితే మనకి ఎం కొండ రెడ్డి సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. పెన్సిల్ అంటున్నారు. పెన్సిల్ ఓకే, బట్ మీ మీ రీజన్ అయితే చెప్పలేదు నాకు. నేను అది కూడా ఉండాలి అని చెప్పాను కదండి. అచ్చచ్చో, అది పంపించలేదు మీరు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు బుక్ ఉన్న తర్వాత పెన్ ఉండాల్సిందే శృతి అంటున్నారు. సో అదనమాట ఒకే ఒకడు రీజన్. ఓకే, సో మై నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అని శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. శృతి మేడం వచ్చిందంటే షోకి జోష్ వచ్చేస్తుంది అంట. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్, 100 అయిపోతున్నాయి ఇక్కడ. ఎనీవేస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు పెన్సిల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, అయ్యయ్యో శృతి గారు నేను ప్రశ్న మిస్ అయ్యాను అంటున్నారు విజయవాణి నుంచి కరుణ. నో ప్రాబ్లం అండి, నేను ఎలాగో మళ్ళీ రిపీట్ చేస్తాను కదా, విని పంపించేసాను ఆన్సర్. ఓకే, సో హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, చాలా డేస్కి నీ వాయిస్ వింటున్నా అంటూ ప్రవల్లిక మెసేజ్. నేను

చాలా డేస్కి నీ మెసేజ్ చూస్తున్నాను ప్రవళిక, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, ఏమైపోయావు. నేనైతే మధ్యలో 2 సార్లు వచ్చాను, అప్పుడు నీ మెసేజ్ అయితే రాలేదు, అది మ్యాటర్. ఎనీవేస్, నాకు మీ ప్రశ్న విని తిక్క లేచింది అంటూ అరుణ అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. ఆలోచిస్తే తిక్క లేవండి, ఆలోచించండి, ఆన్సర్ వస్తుంది అప్పుడు. ఓకే, సో నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి నెక్స్ట్ శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ స్టాంప్ బుక్ మీద వేయడానికి అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్. ఓకే, మరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇంతకీ ఏముండాలి అక్కడ, ఒక పార్క్లో చూడు నన్నే చూడు అనే ఒక పార్క్ అనమాట. మీరు కొంచెం ఈ ప్రశ్నను కొంచెం జాగ్రత్తగా విని ఆప్షన్స్ని జాగ్రత్తగా చూస్తే ఆన్సర్ తప్పకుండా వస్తుంది. సో ఆన్సర్స్ ఏంటంటే, ఐ మీన్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక బెంచ్ మీద బుక్, కాఫీ, యాపిల్, ఈ 3 థింగ్స్ ఉన్నాయి. అయితే పక్కన 4th ప్లేస్లో ఏముండాలి ఆ బెంచ్ మీద? అయితే పక్కన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వేరే బెంచ్ మీద, వాటిల్లో దీని మీద ఏది సెట్ అవుతుంది ఫస్ట్ బెంచ్ మీద? పెన్సిల్ ఉంది, గ్లాస్ ఉంది, స్టిక్ ఉంది, స్టాంప్ ఉన్నాయి మనకి ఆప్షన్స్. వీటిల్లో ఏ ఆప్షన్ సెట్ అవ్వచ్చు మీరు ఆలోచించి పంపించేసేయండి. రైట్ నౌ మైండ్ బ్లాక్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, సారీ లేరు నీకెవరు సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు. విక్రాంత్ రోణ సినిమా నుంచి మంగ్లీ పాడిన పాట. 249 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ మనకి పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపించారు. పార్క్ లో బెంచ్ పైన పెన్సిల్ ఉంటుంది ఎందుకంటే బుక్ లో రాయడానికి కావాలి కదా శృతి అని అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బుక్ మీద రాయడానికి పెన్సిల్ కావాలి అంటూ అనురాధ ఫ్రమ్ ఖమ్మం మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ పెన్ అంటూ కవితలు రాయడానికట గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ హరినాథ్ బాబు ఫ్రమ్ ఏలూరు.

ఆన్సర్ ఈజ్ పెన్సిల్ అనుకుంటున్నాను, ఎందుకంటే పెన్సిల్తో బుక్లో ఇంపార్టెంట్వి అండర్లైన్ చేసుకోవడానికి అట. ఓహో, ఏం ఆలోచించారు. నెక్స్ట్, హాయ్ శృతి గారు అంటూ అంకయ్య గారు బన్నారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పెన్సిల్ అంటున్నారు. నెక్స్ట్, ఇదే ఆన్సర్ తోటి మనకి చందనపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆన్సర్ గ్లాస్ అట, ఎందుకంటే బెంచ్ పేరు నన్నే చూడు కదా, యాపిల్ని జ్యూస్ చేసి ఆ గ్లాస్లో పోసుకోవడానికి అంటూ ఫనీ సచ్చేశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్, మంగళగిరి నుంచి దామర్ల చినిమస్తన్రావు గారు, దామర్ల పెదమస్తన్రావు గారు, నమస్తే అండి శృతి గారు అంటూ మెసేజ్. నమస్తే అండి. సో నా ఆన్సర్ ఎక్కడ ఇంతకి. నెక్స్ట్ అయితే ఆన్సర్ స్టిక్ అట, ఎందుకంటే వస్తే ఆహా మంకీస్ వస్తే కొట్టడానికి పార్కులో అంటూ కోడుమూరు నుంచి వీరేష్ ఇంకా ఊర్మిళ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెన్సిల్ కాఫీ ఆపిల్ స్నాక్స్. ఓకే, ఎర్రమిళ్ళి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, పెన్సిల్ అయి ఉంటుంది ఎందుకంటే కాఫీ యాపిల్ స్నాక్స్ కాబట్టి వాటిని పక్కన పెట్టుకొని బుక్ పెన్సిల్ రాయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అట. మరి పెన్ను సంగతి ఏమంటారు, పెన్ను కూడా ఇచ్చాను కదా. సో ఓకే ఓకే, పెన్ను ఇవ్వలేదు అనుకోండి, మీరైతే పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ ఏంటి, ఆన్సర్ లెటరా, వై బికాస్ స్టాంప్ వేయటానికి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, స్టాంప్ అయ్యి ఉంటుంది. ఇంతకెవరు, బాలాజీ గారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, గోర్లకాందొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత పెన్సిల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజు నుంచి స్టిక్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ పెన్సిల్ బుక్లో రాయటానికి పనికి వస్తుంది అనుకుంటున్నాను అంటూ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ జిల్లా నంద్యాల నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి స్టాంప్ అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి జగదీష్ అన్నమాట మొబైల్ అంటున్నారు. మొబైల్ నేను ఆప్షన్స్లో ఇవ్వలేదు కదండి. నేను ఇచ్చిన ఆప్షన్స్ ఏమేంటి, నాలుగు ఆప్షన్స్, పెన్సిల్ గ్లాస్ స్టిక్ స్టాంప్, ఈ నాలుగే ఇచ్చాను. ఇందులో పెన్ను కూడా లేదు. యాక్చువల్గా చాలామంది పెన్ అని కూడా పంపించారు, బట్ పెన్ను అసలు నేను ఇవ్వలేదు అనమాట, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ అయితే హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్ణాటక గిలేష్ గూర్, గిలేష్ గూర్. ఓకే, ఆటో డ్రైవర్స్ నరసింహ, హనుమంత్, ప్రణీష్, మల్లేష్ మెసేజ్ చేశారు. ఎరేజర్ అండ్ ఇంక్ ప్యాడ్, ఓ మై గాడ్, నేను ఇవ్వని ఆప్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. పైగా థ్యాంక్స్ మేడం అట. ఓకే, నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్ షో వింటున్నందుకు. బై ద వే, మీరు ఫస్ట్ టైం మెసేజ్ చేశారేమో అనుకుంటున్నాను, మరి నేనైతే మీ మెసేజ్ ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి అనమాట, కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. నమస్తే అండి మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి, ఓకే, స్టిక్, ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడు చూడు ఇటే చూడు అని స్టిక్ చూపిస్తారు కాబట్టి అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్. ఓకే, నెక్స్ట్ పెన్ అంటున్నారు కాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి, పెన్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ అయితే పెన్ను పెన్సిల్ రెండు ఉంటాయి ఎందుకంటే రాయడానికి, బుక్ మీద రాయడానికి అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. అండ్ కాకాని నుంచి నా పేరు చంద్రశేఖర్, ఇంకా పద్మ అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, పెన్సిల్ కానీ గ్లాస్ కానీ, యాపిల్ ఫుడ్ ఐటెం కాబట్టి, కాఫీ డ్రింక్ ఐటెం కాబట్టి అంటున్నారనమాట. మరి పెన్సిల్ ఓ బుక్ ఉంది కాబట్ట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ ఇంకా శివగంగా పెన్సిల్ అంటున్నారు. తప్పు రాస్తే జరుపుకోవచ్చా, ఏం జరుపుతారండి మీరు, బుక్ జరుపుతారా, తుడుపుకోవచ్చు అంటే మనం ఎరేజ్ చేయడానికి, నేను అక్కడ ఏం ఎరేజర్ ఇవ్వలేదు కదా మీకు. ఎనీవేస్, నెక్స్ట్ పెన్సిల్ పద్మ, ఓకే పెన్సిల్, ఓకే పెన్సిల్ అయి ఉండొచ్చు. పద్మావతి గారు ఫ్రమ్ రెడ్డిగూడెం నుంచి మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఉరవకూడి నుంచి ఈశ్వరయ్య గారు, పెన్సిల్ ఎందుకంటే తప్పులుంటే చెరిపేయచ్చా, ఇదెలా, ఇదెలా అని పెన్సిల్తో తప్పులు ఎలా చెరపచ్చండి, ఎరేజర్ కదా తప్పులు చెరిపేది. ఎనీవేస్, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి అంటే గ్లాస్ అనమాట. గ్లాస్ ఎందుకు అంటే అందులో టూ లెటర్స్ ఉన్న వర్డ్ అది, ఎందుకంటే ఎస్ఎస్ ఉంది. అలాగే ఫస్ట్ మరి నేను ఇచ్చిన ఆప్షన్స్లో బుక్లో రెండు ఓలు ఉన్నాయి, కాఫీలో రెండు ఎఫ్లు ఉన్నాయి, రెండు ఈలు ఉన్నాయి, అండ్ యాపిల్లో రెండు పీలు ఉన్నాయి. సో ఆ రకంగా ఈ మూడు పదాల తర్వాత మళ్ళీ రెండు లెటర్స్ ఉన్న పదం రావాలి కాబట్టి గ్లాస్. గ్లాస్

ఈజ్ ద రైట్ ఆన్సర్ జింగ్ చిక్ అదనమాట మ్యాటర్. ఎనీవేస్ అందుకే నేను చూడు నన్నే చూడు అనే ఆప్షన్ కూడా ఇచ్చాను పేర్లలో, పార్క్ పేరు. సో అది మ్యాటర్. ఓకే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇంట్లో అండి కొన్ని కొన్ని సార్లు కొన్ని వంకలు ఉంటుంటాయి. అంటే వంకలు అంటే ఎలాంటివంటే జస్ట్ ఇప్పుడే 2 నిమిషాల్లో లేస్తా అంటారు, కానీ అది జరుగుతుందా? జరగదు. 2 నిమిషాల్లో అసలు జరగనే జరగదనమాట లేవరు వల్ల యాక్చువల్గా. సో ఇలా పిల్లలు చెప్తుంటారు, కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇప్పుడే 2 నిమిషాల్లో కాల్ చేస్తా అంటారు, కానీ చెయ్యరు. ఆ 2 నిమిషాల్లో అసలు జరగనే జరగదు. ఫ్రెండ్స్ చెప్తుంటారు ఇలాంటివి. సో మీ ఇంట్లో ఈ జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏమేంటివి? ఓకే, మా ఇంట్లో అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను 2 నిమిషాల్లో లేస్తా అని. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను మా మదర్కి, బట్ కొన్ని కొన్ని సార్లు లేస్తాను కానీ మ్యాక్సిమం టైమ్స్ లేవనమాట. 2 నిమిషాల్లో అయితే అస్సలు లేవు అది. సో సరదాగా మీ ఇంట్లో ఈ జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏమేంటి? ఆ వంకలు వేటికి వేటికి చెప్తారు, నాకు సరదాగా షేర్ చేయాలి అంటే నా నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

చూస్తుంటే ఈ 2 నిమిషాలు థింగ్స్ చాలా ఉన్నట్టున్నాయి. చాలా చాలా కంప్లైంట్స్ అయితే వచ్చేస్తున్నాయి నా దగ్గరికి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏంటి మీ ఇంట్లో? అంటే 2 నిమిషాల్లో చేస్తామని వంక చెప్తూ ఉంటారు, యాక్చువల్గా అది వంకే, ఆ 2 నిమిషాలు ఏదీ జరగదు అనమాట. సో అలా మీ ఇంట్లో సరదాగా చెప్పే అంశాలు ఏంటి, వంకలేంటి, కంప్లైంట్స్ ఏంటి మేవి అని అడిగాను. సో నా వాట్సాప్ నెంబర్ 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 3:00 కాబట్టి మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అనకాపల్లి జిల్లా పరవాడ

ఫార్మాసిటీలో రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్చుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. రాష్ట సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పియర్ డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23వ తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ మనం ఉన్నాం సందరే సందరే గేమ్ షోలో. మన స్టూడియోలో టైం 3:05 అయిపోయి 3 సెకండ్స్ అయిపోయింది అనమాట. సో నేను అడిగిన క్వశ్చన్, జస్ట్ 2 మినిట్ థింగ్స్ మీ ఇంట్లో ఇలా 2 నిమిషాల్లో చేస్తామని చెప్పే వంకలు ఏమేంటివి అని అడిగాను. సో ఫస్ట్ అయితే నాకు విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు, మా పిల్లలు కానీ మా వారు కానీ ఫోన్ తీసేస్తా అంటారు, 1 నిమిషం అంటారు. ఆ 1 నిమిషం ఉంటుందండి, 1 నిమిషంలో తీయరు, ఆ 1 నిమిషం 1 గంట అవుతుంది అంటూ మెసేజ్ చేశారు. ఇది మీ ఇంట్లోనే కాదు, ఇది నాకు తెలిసి మ్యాక్సిమం

అందరిలలో ఈ కంప్లైంట్ ఉంటుందన్నమాట. ఆ ఒక్క నిమిషం మీరన్నట్టుగా గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, అలా అలా అలా వెళ్తూనే ఉండొచ్చు, అది చెప్పలేము ఎంతసేపట్లో తీస్తారనేది. అండ్ నెక్స్ట్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, నేను అలాగా అలాంటివి చెప్పను, మాట ఇస్తే మాత్రం తప్పను అంటున్నారు. ఆహా, మీలా ఉంటేనా సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయండి. ఓకే ఒక్కడు గారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, ఈటింగ్ అండ్ బాతింగ్ ఇన్ వింటర్ సీజన్ అంటూ ప్రవల్యుక మెసేజ్ చేశారు. 2 నిమిషాల్లో చేస్తా అంటారు, తవ్వదట. ఈ రెండు కూడా, తినడం ఇంకా స్నానం చేయడం. నెక్స్ట్ మా సుభద్ర గారు హైదరాబాద్ నుంచి, మా అబ్బాయి బ్రష్ చేస్తాను జస్ట్ 2 నిమిషాల్లో అంటాడు, కానీ ఎప్పటికీ చేయడం, ఎప్పటికీ చేయకపోతే ఎలాగండి, కొంచెంసేపటికైనా చేస్తారు కదా, ఆ కొంచెం అట్లీస్ట్ ఒక 1 అవర్ 1½ అవర్ మేబీ లేచిన తర్వాత అలా అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. స్పెషల్లీ ఫోన్ తీసిన తర్వాత అయితే అది అసలు ఇంతాక మనం మాట్లాడుకున్నట్టు ఎప్పటికేదో అవుతుందనమాట అది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే శ్రీగిరి హరికృష్ణ గారు, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తా అంటాను కానీ అవ్వదు. ఓకే నెక్స్ట్, మా మనవరాలు కూడా 2 నిమిషాల్లో లేస్తా అని చెప్పి 20 నిమిషాలైనా లేవదండి అంటున్నారు, రెడ్డిగూడెం నుండి పద్మావతి గారు. చెప్పాను కదా ఇలా వస్తూనే ఉన్నాయి కంప్లైంట్స్. ఎనీవేస్ నెక్స్ట్ ఏంటంటే, 2 నిమిషాలు కాదు శృతి, 20 నిమిషాలైనా కూడా లేవరు అంటున్నారు తరాలపల్లి గ్రామం నుంచి జీర్బోతల బూచయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే నెక్స్ట్ అయితే కనకారావు గారు పెడన్ నుంచి, బయలుదేరుతున్నాను 2 నిమిషాల్లో అంటారట. వాళ్ళు బయలుదేరరు, వాళ్ళు 1 అవర్ అయినా మన దగ్గరికి రారు, ఆ 2 నిమిషాలు ఎప్పటికీ అవ్వవు. అండ్ నెక్స్ట్, హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఈ 2 నిమిషాల్లో బయలుదేరుతున్నా అనే ఒక కంప్లైంట్ యాక్చువల్గా మనకి ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉంటుంది. ఇప్పుడే వచ్చేస్తున్నాను రా, ఆల్రెడీ బయట ఉన్నా అంటారు. వాళ్ళు బయట ఉండరు, ఆ బాత్రూంలో ఉంటారు అన్నమాట, అది మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే గిలేష్ గురు నుంచి, నరసింహ అండ్ మిగిలిన ఆటో డ్రైవర్స్ అందరూ, హనుమత్, ప్రణీష్, మల్లేష్ వీళ్ళంతా కూడా, మేము ముగ్గురం రా టీ తాగుదామంటే 2 నిమిషాల్లో వస్తా అంటారు మా ఫ్రెండ్ హనుమంతు, కానీ రారు అట్ట. అచ్చో, ఓకే పాపం ఆయనే పనిలో ఉన్నారో, అర్థం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎనీవేస్ నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, 2 నిమిషాల్లో లేచి బ్రష్ చేసుకుంటాను అంటారు మమ్మీ అంటారు, కానీ చెయ్యరు. అలాగే మా వారు కూడా 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను అంటారు, కానీ రారు అట. అయ్యబాబోయ్. ఓకే సో నెక్స్ట్, మలాన్బి కర్నూలు నుంచి, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తాను నేను 2 మినిట్స్కి చేస్తాను అని అట. చెయ్యరుగా, నాకు తెలుసు చెయ్యరు, ఇలా చాలామంది చెయ్యరు. 2 నిమిషాలు అనేవి అంటే మేబీ ఇంటెన్షనల్గా కాకపోవచ్చు, ఏదైనా పనిలో పడి కూడా అయ్యి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆఫ్కోర్స్ ఇంటెన్షనల్గా కూడా. ఎనీవేస్ నెక్స్ట్, పిల్లలేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు, పెద్దలైతే బయటకు వెళ్ళేటప్పుడు అంటూ మెసేజ్ చేశారన్నమాట, జిలానీ, అయాన్ బేక్, సాజిద్ గౌస్, తిప్పనపల్లి నుంచి. ఓకే డాక్టర్ జిలానీ గారు. ఓకే సో మరి నెక్స్ట్ అయితే, ఓకే ఆజయ్ శృతి గారు, ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి, అమలాపురం నుంచి. ఓకే నేను కూడా చెప్తాను, బట్ ఆ టైంలో పూజ గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అంటున్నారు. ఓహో ఓకే, పనుండి చేయలేకపోవడం అనేది ఓకే, అది కొంచెం రీజనబులే. బట్ మనం చాలా వరకు అది ఒక సాకుగాను ఒక వంకగాను చెప్తాం, 2 నిమిషాలు అనేది దాన్ని అలా వాడేస్తాం అనమాట. సింపుల్గా నేను 2 నిమిషాలు అని చెప్పాను, జనరల్గా 1 నిమిషం, 5 నిమిషాలు ఇలాంటివి కూడా వస్తాయన్నమాట, 10 నిమిషాలు స్పెషల్లీ ఆ నిమిషాలు అవ్వవు, అది మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే, ఏమండి కూరగాయలు తీసుకురండి అంటారు మా ఆవిడ, ఇదిగో 2 నిమిషాలు తీసుకొస్తాను అంటాను నేను అంటూ మెసేజ్ చేశారు కీర్తిరాజు కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుంచి. మీరు ఇప్పుడు చెప్పేశారు, మీ వైఫ్ కనుక వింటూ ఉంటే రేడియోలో మీరు చెప్పేది వంక అని ఇప్పుడు తెలిసిపోతుందండి. అచ్చచ్చో, మీ సీక్రెట్ చెప్పేశారు మాకు మీరు. ఎనీవేస్ దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి, అష్టదిగ్గజాలు, ఫోన్ చేయడం, ఫోన్ పే చేయడం, ఏదైనా విషయం చెప్పుకున్నప్పుడు, ఇలాంటప్పుడు 2 నిమిషాలని సాకు చెప్తారట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్, నా డాటర్ మార్నింగ్ లేపినప్పుడు 2 నిమిషాలు అంటూ 1 అవర్ చేస్తుంది అంటూ మెసేజ్ చేశారు శ్రీనివాస్ వర్మ, బెంగళూరు నుంచి. ఓకే ఇది చెప్పాను కదా, ఇది చాలా మందిలో ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇది. నెక్స్ట్, కిరాణా షాప్కి వెళ్ళి రమ్మంటే 2 నిమిషాలు అని చెప్పి గంట తర్వాత వెళ్తాను అంటున్నారు గణేష్ కోనాపూర్ నుంచి. ఓకే అప్పుడు కొంచెం ఇంట్లో దండకాలు, అష్టోత్తరాలు, శతనామా వాళ్ళు జరుగుతుంటాయి, అప్పుడు బయలుదేరుతాం, కొంచెం కదలిక వస్తుంది అనమాట మనలో. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, మా పాప కూడా అండి, రోజు కాలేజ్కి వెళ్తే లేవమ్మా అంటే డాడీ 2 నిమిషాలు, మళ్ళీ తర్వాత లేచి బయటకు వచ్చి సోఫాలో పడుకుంటుంది. ఇదేదో కొంచెం మనకి రిలేటెడ్గా ఉంది. ఎనీవేస్ మమ్మీ రాగానే డాడీకి చెప్పాను 2 నిమిషాలు అని చెప్పింది, చిట్కా ఇవ్వండి ఉంటే అంటూ మా పాపను లేపడానికి అంటూ

మెసేజ్ చేశారు. ఇంతకీ ఎవరిది? ఓకే, ఎవరంటే మీ పేరు ఎక్కడ? ఓకే, మల్లికార్జున గారా, విజయవాడ నుంచి. ఎనీవేస్, నేనైతే ఏం చిట్కా చెప్తానండి, ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి. అది కొంచెం అలా లేచి మంచం మీద నుంచి లేచి వచ్చి సోఫాలో పడుకోవడం నాకు కూడా అలవాటు ఉంది. అండ్ ఇంకా అంతే, అంతకు మెసేజ్ చేయలేదు, దీనికి సొల్యూషన్ లేదు నా దగ్గర అయితే. ఎనీవేస్, కానూరు నుంచి తాతారావు గారు, ఏదైనా పని చేసేటప్పుడు మనం తొందర పడుతుంటే అయిపోయింది, 2 నిమిషాల్లో అయిపోయింది అంటాం. ఎస్, ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు మనం దీన్ని. 2 నిమిషాలు అయిపోతుందండి అని చెప్పినప్పుడు పాజిటివ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. దీనికి మనం కంప్లైంట్ అవసరం లేదండి, ఇది మంచి విషయమే. గుడ్ గుడ్, తాతారావు గారు. ఎనీవేస్, నెక్స్ట్ ఉరవకోండ నుంచి ఈశ్వరయ్య గారు, బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మన్నప్పుడు ఆహా, ఆ రోజు అసలు మార్కెట్కి వెళ్ళే మూడే లేదనుకోండి, స్పెషల్లీ ఆ 2 నిమిషాలు, 2 రోజులేనవదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కోతగూడెం నుంచి అక్కు భాష నూర్జహాన్, డ్యూటీ నుండి ఇంటికి వచ్చే టైం లేట్ అయినప్పుడు ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తా అని చెప్పడం అట. కరెక్ట్, ఇలా చాలామంది చెప్పి ఇంటికి వచ్చి చాలా లేట్గా వచ్చి కొంచెం ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఎనీవేస్, నెక్స్ట్ షాప్ నుంచి అలసిపోయి వచ్చి కాసేపు అలా పడుకుందాం అని పడుకుంటే అన్నానికి పిలిచినప్పుడు 2 నిమిషాల్లో లేస్తా అని చెప్పి నిద్రపోతాను. ఆ రోజు నైట్ అన్నం తినకుండా ఒకటి నిద్రపోతుంటాను అని చెప్పారు పాలెం పోలే గారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కదా. చాలా అలసిపోయినప్పుడు, స్పెషల్లీ నిద్రపోతున్నప్పుడు అన్నానికి పిలిస్తే కనుక అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాసేపు అలా పడుకుండా పోదాం రే, ఇవాళ అన్నం కూడా వద్దు అసలు మనకి, మనకి నిద్ర ఫస్ట్, కాసేపు అలా రెస్ట్ కావాలి మన నడుమ, అలా కాసేపు మనం ఆరాంసే. చాలా మంచిది యాక్చువల్గా, బట్ అన్నం తినకుండా పడుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ట్రై చేయండి ఈసారి లేచి మళ్ళీ ఒక అట్లీస్ట్ ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ లేస్తాను అని చెప్పైనా పోనీ, వాళ్ళకి 2 నిమిషాలు అని చెప్పకుండా నేను ఒక 1/2 అవర్లో లేస్తాను అని చెప్పి లేచి అన్నం తిని మళ్ళీ పడుకోండి. ఓకే, ఖాళీ కడుపుతో పడుకోవడం అంత మంచిది కాదు కదా. ఎనీవేస్, నెక్స్ట్ 2 నిమిషాలు ఆగిన శృతి గారు చెప్తాను అట. హా, సూపర్, ఇది వాంసీ ఫ్రమ్ తిరుపతి ఆదికోట చెప్పు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాది కాదు కానీ జనరల్గా షేర్ ఎక్కువగా యూజ్ చేస్తారు, పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా అంటారు కానీ రారు అట. అయ్యయ్యో, ఎనీవేస్, ప్రవళిక మెసేజ్ అదే. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం లతా ఫ్రమ్ ఉయ్యూర్. టీవీ ఆఫ్ చేయడం, వింటర్ సీజన్లో స్నానం చేయడం, ఈ రెండు కూడా 2 నిమిషాల సాకులే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇలా అయితే చాలా ఉన్నాయి, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్తాను. ఈ బ్రేక్లో మీకోసం రాజాది గ్రేట్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిస్నింగ్.

Yes, a beautiful song. It is Sarus I. Kartik music composition and Kasala Syam gari lyric Raviteja L. Revan Saket Padina Pata. Raja the Great Sin Manichu Vina Tarvata 317 cross up by 5 seconds ayipindi mana Sunday Sunday show time. So mari next vachina answer maniki Devi Renugunda nunchi pamincharu. Nenaithe anni panlu vaida vestune untanu ata ante meeku 2 nimishalu ane vanka bold sarlu kavalanamata. Anyways, next aithe maniki ఓకే హరికృష్ణ గారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. 2 నిమిషాల్లో వంట చేస్తాను అని మావిడ అంటుందండి అంటూ మెసేజ్ చేశారు. ఇంకా నయం అండి, మీ వైఫ్ 2 మినిట్లో వంట చేస్తాను అంటున్నారు. చాలామంది చిటికలో వంట చేస్తా అంటారు. చేస్తారా ఏమిటి, చేయరు కదా. సో ఇది అలాంటిదే. సో నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, మేము నిమిషాలు ఆగండి అనేవాళ్ళం, ఇప్పుడు సెకండ్లో చెప్తున్నారు శృతి అట. ఓకే, ఓ 2 సెకండ్స్ అని చెప్తున్నారా ఇప్పుడు మీరు? మీరే చెప్తున్నారా లేకపోతే ఇంకెవరైనా మీకు చెప్తున్నారా చిన్నమ్మాయి గారు? ఎనీవేస్, నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళినప్పుడు 2 మినిట్స్ అంటాను అంటూ మెసేజ్ చేశారు ఎవరు, కాకాన్ నుంచి. ఓకే, చంద్రశేఖర్ గారు. అండ్ నెక్స్ట్ అయితే ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురిహరి గారు, యశోదా జానకి రాజు, మీరు అడిగిన దానికి 2 నిమిషాల్లో చెప్తాను అట. ఆహా, 2 నిమిషాలు గంట అయింది అంటారు చాలామంది మన వాళ్ళు. ఎనీవేస్, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, అనురాధ, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, మా పిల్లలు సెల్ చూడడానికి తీసుకొని 2 నిమిషాలు అమ్మా అని చెప్పి గంట అయినా ఇవ్వరు. ఈ కంప్లైంట్ కూడా చాలామంది దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ మా పని చెప్పినప్పుడు ఓకే మా వనర్ అంటే ఏమిటో విజయవాడ భార్గవి మెసేజ్ చేశారు, 2 నిమిషాలు 10 నిమిషాలైనా చెయ్యను అంటూ. ఓకే, ఏదైనా పని చెప్పినప్పుడు అనుకుంటా, బహుశా మీ మెసేజ్ కొంచెం అర్థం కాలేదు నాకు భార్గవి గారు. ఎనీవేస్, నెక్స్ట్ హాయ్ హాయ్ అంటూ వివేక్ వివేక్ మెసేజ్ చేశారు, వివిధ భారతి ఫ్యామిలీ ఈరోజు లేట్ అయ్యాను, ఏం క్వశ్చన్ వేశారు అట. ఓకే, ఇంతకీ తాడేపల్లి నుంచి నాగమణి గారా, హాయ్ హాయ్ అంటే వివేక్ అంటే వివేక్ అనుకున్నా, వివిధ భారతికి వచ్చిన తిప్పలాది. ఓకే అండి నాగమణి గారు, మీరు నిజంగానే చాలా లేట్ అయ్యారు. యాక్చువల్గా నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముకుల గ్రామం నుంచి ఎంఎఫ్ఎస్ సర్దార్, ఓకే చెప్పిన మాట చేయడమే నాకు ఇష్టం అట. ఓకే, మీరైతే 2 నిమిషాలని చెప్తే 2 నిమిషాలు చేసేస్తారనమాట, వెరీ గుడ్. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి ఒక ఎమోజీ పంపించారు, ఆశ్చర్యమో మరి అది, లేకపోతే ఆలోచిస్తున్నారో ఇంకా నాకైతే అర్థం కాలేదు. 2 నిమిషాలు టాపిక్ బాగుంది అంటూ నాసిక్ వేణు దేశాయిపేట నుంచి మెసేజ్ చేశారు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట మ్యాటర్, జస్ట్ 2 మినిట్ థింగ్స్ అనే కంప్లైంట్స్ చాలా వచ్చేసాయి ఈరోజు. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. యాక్చువల్గా రీసెంట్గా నేను ఫోన్ చూస్తున్నప్పుడే నాకు ఒక విషయం తెలిసింది, ఏంటంటే ఇలా నడవడం వల్ల మనకి క్యాలరీస్ బాగా ఖర్చు అవుతాయట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ షార్ప్ అవుతుంట. ఎలా నడవడం వల్ల మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఓకే, మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి. ఇలా నడవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందట. సో మరి ఎలా అది నా మీరు గెస్ట్ చేయండి. అండ్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కాళ్ళతో నడవడం వల్ల. ఆహా, వెరీ నైస్, గుడ్ వన్, యాక్చువల్లీ గుడ్ జోక్. అండ్ అదైతే కాదనమాట, అది కాదు రీజన్. ఓకే, కాళ్ళతోనే ఎలా నడవడం వల్ల, కనకారావు గారు పెడని నుంచి మోకాళ్ళ మీద నడవడం వల్ల అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి కరెక్ట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ శృతి గారు ఫాస్ట్గా నడవడం వల్ల అంటూ మెసేజ్ చేశారు. ఇంతకెవరు, శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి. నో, అదైతే కాదు ఆన్సర్. అండ్ నెక్స్ట్ హర్నాథ్ బాబు ఫ్రమ్ ఏలూరు, క్యాట్వాక్లో నడవడం వల్ల అంటున్నారు, అది కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మల్లికార్జున్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ భద్రేశ్వర చారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక. ఓకే, సో ఏంటి, ఒక్క కాలుతో నడవడం వల్ల, జవాబోయ్ కాదండి. అండ్ నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మలాన్వి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, కాదు ఏ గురుకుంటూ నడిస్తేనా, అస్సలు కాదు. నెక్స్ట్ ఓకే, సో లాంగ్ స్టెప్ వాకింగ్ వల్ల అంటూ బాలాజీ గారు మెసేజ్ చేశారు మలాన్వి కర్నూలు నుంచి. నో, అదైతే కాదు, బట్ మీ టూ ఆన్సర్స్లో ఒకటైతే రైట్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. కాదు కాదు కాదు కాదు, ఏంటి, చిన్న చిన్న అడుగులు వేస్తూ వేగంగా నడిస్తేనా, యాక్చువల్గా మేబీ ఇది కొంచెం రైటేనేమో, బట్ నేను అడిగిన దానికైతే ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఇది కాదు. అండ్ నెక్స్ట్ వైవీ రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి అప్హిల్ వాకింగ్. ఓకే, మీరు అనేదాన్ని బట్టి యాక్చువల్గా ఈ అప్హిల్ వాకింగ్ అంటే ఏంటంటే కొంచెం మెల్లగా నడుస్తూ కొంచెం వేగంగా నడుస్తూ అది కదా. సో ఈ రెండు అంటే స్పీడ్ని పెంచుతూ తగ్గిస్తూ నడిచే వాకింగ్ని అప్హిల్ వాకింగ్ అంటారు, బట్ అదైతే కాదు. బట్ కానీ యాక్చువల్గా దాని వలన ఇప్పుడు నేను చెప్పిన ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఏదంటే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి, మోకాళ్ళుకి మంచిది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఒక రకంగా మీ ఆన్సర్ రైటే వైవీరావు గారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విఖ్యాత్ చిత్తూరు నుంచి ఓకే రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల అట, వాకింగ్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, బట్ నేను అడిగింది ఇలా నడవడం వల్ల జరిగేవి ఏమిటి. సో అదనమాట మ్యాటర్, నేను కొన్ని బెనిఫిట్స్ చెప్పాను కదా, అవి దేనివల్ల జరుగుతాయని అడుగుతున్నా. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, కోనాపూర్ నుంచి గణేష్ రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, మీరు చెప్పిన ప్రయోజనాలు పవర్ వాకింగ్, రెట్రో వాకింగ్లో ఉంటాయి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నేను చెన్నైలో ఉన్నప్పుడు అంటూ ఒకటి పంపించారు కదా, అది అది అది కావాల్సిన ఆన్సర్. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మనకి పవన్ ఓకే వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఓకే ఇంత అక్కట్లాగానే అప్హిల్ వాకింగ్, ఇంటర్వెల్ అప్హిల్ వాకింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రెట్రో వాకింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ జాగింగ్ వలన అంటూ నాసిక్ వేణు ఎస్ఐపేట నుంచి పంపించారు. అండ్ చక్కగా నిటారుగా అంటూ మెసేజ్ చేశారు జేరుపొదల బుచ్చయ్య గారు తరాలిపల్లి నుంచి. అండ్ కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి, కాళ్ళ వేళ్ళ మీద నడవడం వల్ల, యబాబోయ్ దానికి ఎంత ప్రాక్టీస్ కావాలండి, మేబీ దీనివల్ల ఏం జరుగుతుందో నాకైతే ప్రస్తుతానికి తెలియదు, కనుక్కుని చెప్పబడ్డా చెప్తాను, బట్ నా ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పెదకాక నుంచి పద్మ మెసేజ్ చేశారు. ఏంటో రెండు మ్యాంగోస్ పంపించారు నాకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలే సీజన్ అయిపోతుందని చాలా బాధగా ఉంది, రెండు వచ్చాయి నా కోసం. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రిస్క్ వాకింగ్ అంటూ దర్పిణి సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు చిన్న చిన్న అడుగులు వేస్తూ అంటున్నారు. అండ్ మార్నింగ్ వాకింగ్ నేచర్లో నడవడం వల్లేమో, నేచర్లోనే పీస్ఫుల్గా ఉంటుంది అంటూ ప్రవల్లిక మెసేజ్. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని రైట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామనగర్ బోటు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్ఆర్ హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి.

ప్రేమికుడు సినిమా నుంచి ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ స్వనిల్ తో పని సూపర్ సాంగ్ అయితే వినేశారు. 3:25 క్రాస్ అయిపోయి 43 సెకండ్స్ అయిపోయింది. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇలా నడవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి, మోకాళ్ళకి మంచిది, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందంట, సో ఎలా నడవడం వల్ల అని అడిగి ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. సో నాకు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. సో మరి చాలా వరకు నాకు రైట్ ఆన్సర్స్ వచ్చాయని అనిపిస్తోంది. ఓకే సో వెరీ నైస్. తాడేపల్లి నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ లక్ష్మి ఫ్రమ్ గుంటూర్ స్లోగా నడవడం వల్ల అంటున్నారు, స్లోగా అయితే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రవల్లి.

ஃப்ரெண்ட் வடியம் பேட்டை ரைட் ஆன்சர் వచ్చే సార్ అనమాట అదే మ్యాటర్ ఓకే సో ఇంతకి ఏంటది ఆ వాకింగ్ ఏంటి అంటే వెనకకి నడవడం వల్ల ఓకే దీనివల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయంట మోకాళ్ళకి మంచిదట బ్రెయిన్ షార్ప్ అవుతుందట ఇది నాకు రీసెంట్గా తెలుసు అది మ్యాటర్ ఓకే సో మరి కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే ఇలా నడవాలి జాగ్రత్తగా ఉండండి ఓకే చెప్పాను కదా అని అలా ముందే ట్రై చేసేకా ఓకేనా సో మరి నెక్స్ట్ మూవీస్కి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చేసింది సో మరి నేను 5 సినిమా పేర్లు చెప్తాను ఆ 5లో కామన్గా ఉన్నది ఏంటో నాకు చెప్పాలి ఓకేనా చాలా సింపుల్ సో 5 సినిమా పేర్లు ఏంటంటే ఫస్ట్ది సైనికుడు నెక్స్ట్ సెకండ్ సినిమా స్పైడర్ థర్డ్ సినిమా మున్నా ఫోర్త్ సినిమా వాసు ఫిఫ్త్ సినిమా ఘర్షణ ఘర్షణ మీన్స్ మన వెంకటేష్ గారి ఘర్షణ ఓకే సో ఈ 5లో కామన్గా ఉన్నది ఏంటో చెప్పండి సో సైనికుడు స్పైడర్ మున్నా వాసు ఘర్షణ సో రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మరి ఫ్రమ్ ద మూవీ ఘటికుడు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆచి శృతి.

మ్యూజిక్ కంపోజిషన్ లో ఎంఎల్ఆర్ కార్తికేయన్, దివిజా కార్తిక్ పైన సంగీతం వినేశారు బరూరి సుబ్రహ్మణ్య శర్మ గారి లిరిక్స్ అనమాట. సో 3:41 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్ అయిపోయింది మన సందరి షో టైం. సో మరి నెక్స్ట్ వచ్చిన మెసేజ్ మనకి అక్కరపాక నుంచి రమ గారు మెసేజ్ చేశారు. ఓకే, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సూపర్ అండి, బాగా గెస్ చేశారు మీరు. అండ్ నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, సో ఇప్పటికీ కుదిరింది, 2 నిమిషాలు ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది అట. ఆహా, నేను వెళ్ళిపోయాక చెప్పుండాల్సింది మీరు. ఎనీవేస్, నైస్. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి స్లో వాకింగ్ అంటూ ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. ఓకే, సో మరి నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పటి క్వశ్చన్ నేను అడిగిన, అంటే ఇప్పుడు నేను 5 మూవీస్ నేమ్స్ ఇచ్చి అందులో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని అడిగాను కదా, సో దానికి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి కూడా రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు కాదు కాదు కాదు. యాక్చువల్గా మీరు 2 సినిమాల్లో కామన్ పాయింట్ మహేష్ బాబు అని పంపించారు, స్పైడర్ అండ్ సైనికుడు. బట్ నేను అడిగింది నేను ఇచ్చిన 5 సినిమాల్లోనూ కామన్ ఏంటి అని, అది. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది పెదకాకాన్ నుంచి అనమాట, పద్మ గారు. ఓకే, రైట్ ఆన్సర్ కాకపోతే మీరు ఎవరు అనేది పంపించలేదు, పాయింట్ మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుంచి వంశీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సాయి తేజ చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మల్లికార్జున విజయవాడ నుంచి సైనికుడు అన్నారు, ఏమిటి సైనికుడు కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కిరణ్మయి ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి మున్నా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకటసుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సినిమాలకు సంబంధించిన క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి విజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. అండ్ పద్మప్రియ వైజాగ్ నుంచి 5 సినిమాలు ఆర్మీకి సంబంధించినవి కదా అట. ఆహా, ఓకే, సో మరి కాదు యాక్చువల్గా, మీరు ఇంకొంచెం గెస్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ యాక్టర్ అంటూ పంపించారు వైవీ రావు గారు, జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ భాస్కర్ పెడల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెరుమల సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ గారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమిశ్రో గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ మనకి గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తరాలపల్లి నుంచి జేరుపోతల బుచ్చయ్య గారు పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ మెకానిక్ వెంకటాచలపతి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీరు 4 అంటున్నారు బట్ 5 సినిమాలు. ఓకే, 5 గురికి సంబంధించిన కామన్ పాయింట్ అదే, మీరు ఆన్సర్ అయితే రైట్ పంపించారు. అండ్ నెక్స్ట్ పెడల జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్ హలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎవరంటే నందకం పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. నెక్స్ట్ కోడుమూరు నుంచి శ్రీనివాసులు జయశ్రీ సుచిత్ర రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు గారు లీలావతి అమృత కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్. హేమప్రియ గారు కూడా. అండ్ నెక్స్ట్ కర్ణాటక నుంచి ఓకే ఆటో డ్రైవర్స్ నరసింహ అండ్ మిగతా కొలీగ్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పెడల నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని రైట్ ఆన్సర్. అండ్ దేశాయిపేట వేణు గారు కామన్ పాయింట్. ఎస్ అలా వాసు ఘర్షణ. ఓకే, మొత్తం అన్నిట్లోనూ ఎస్ ఉందంటారా, అన్నిట్లోనూ ఉందేమో కానీ మున్నాలో లేదు కదండి, ఎలా మిస్ అయిపోయారు మీరు, అయ్యో. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరకట్ల కొత్తగూడెం నుంచి రివెంజ్ అట, అయ్యో బాబో ఏదో పాయింట్ తీశారు మొత్తానికి బయటికి. ఎనీవేస్, నేను అడిగింది ఏంటంటే
సైనికుడు, స్పైడర్, మున్నా, వాసు, ఘర్షణ ఈ ఐదు సినిమాల్లో కామన్గా ఉన్నది ఏంటి అని అడిగాను. సో ఆ ఉన్నది ఏమిటి అంటే హ్యారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. అదే మ్యాటర్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడితో స్టాప్ చేసేయండి.

నేను ఆన్సర్స్ ఇంక పంపించకండి పాత క్వశ్చన్స్కి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా, అండ్ మై ఫేవరెట్ క్వశ్చన్ ఇది, ఇవాటికి ఇదే ఆఖరి ప్రశ్న కూడా. ఇప్పుడు మనకి వాన అనగానే ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తొస్తాయి, అందులో నాకైతే కాంబినేషన్ ఏం గుర్తొస్తుంది అంటే వాన పక్కన మంచూరియా, ఇంకో పక్కన రేడియోలో మంచి ఇళయరాజా గారి సాంగ్. ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ ఒక వాన పడుతున్నప్పుడు. మరి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి వాన వస్తున్నప్పుడు, వానతో పాటుగా ఏమిటి, నాకు పంపించేసేయండి మీ ఆన్సర్ని 8662488114 ఈ నెంబర్కి అనమాట. ఓకే, రైట్ నో మీ అందుకోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కేఆర్కే, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనిట్ వివిధ భారతి FM 101.3.

సారంగు పాణి జాతకం సినిమా నుంచి సుభాయ్ సాంగ్ అయితే వినేశారు. 355 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైం. సో మరి నాకైతే చాలా చాలా వాన కాంబినేషన్స్ అయితే వచ్చాయి, బట్ బిఫోర్ టు దట్ ఒక ఆన్సర్ అయితే వచ్చింది నాకు ఇంతకటి క్వశ్చన్కి. మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి భద్రేశ్వరి చారి గారు మెసేజ్ చేశారు, హ్యారిస్ జయరాజ్ ఆన్సర్తో పాటు ఆల్ ఆర్ తెలుగు మూవీస్ అట కామన్ పాయింట్. అర్రర్రర్రర్రే ఏమన్నా చెప్పారా, మొత్తానికి నవ్వించేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ స్మైల్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి నేను ఏమడిగానంటే, నాకైతే వాన అనగానే నాకు బాగా ఫేవరెట్ కాంబినేషన్ ఏంటంటే వాన ప్లస్ మంజూరియా ప్లస్ రేడియోలో మంచి ఇళయరాజా గారి పాట.

అయితే మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి అని అడిగాను కదా. సో కుంకునూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి వానలో బజీలు తింటూ అంటూ మెసేజ్ చేశారు వీరేంద్రనాథ్ పటేల్. ఓకే, సో మరి చాలామందికి ఇదే కాంబినేషన్ ఇష్టం అన్నట్టుగా నాకైతే మెసేజెస్ వచ్చాయి. బజ్జీ పకోడీ వేడి వేడి వేడి వేడి వేడి చిక్కటి బర్ల పాలతో చేసిన ఛాయ్ అట, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. ఆహా, నాకు మీ మెసేజ్ చూడగానే ఛాయ్ చటక్కున తాగరో భాయ్ అని మన చిరంజీవి గారు పాట గుర్తొచ్చింది. ఏమన్నా చెప్పారా, ఎన్ని వేళ్ళు పెట్టారు ఇక్కడ. ఎనీవేస్, నైస్ కాంబినేషన్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. గ్యాంగ్ లీడర్ చిత్రంలో వాన వాన ఆ పాట తింటూ పక్కన పకోడీ ఇంకా మిరపకాయ బజీలు ఉంటే ఆహా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగడ్ల కొత్తగూడెం నుంచి వేడి వేడి ఉల్లి పకోడీ అంటున్నారు. ఎనీవేస్, మరి నెక్స్ట్ హాయ్ శృతి. ఒక మురళి గారు, మీరు మారరా, ఏదన్నా జరగని, ఎన్నైనా సంవత్సరాలు వెళ్ళిపోనివ్వండి, ఎన్ని నెలలు వారాలు అన్నీ వెళ్ళిపోనివ్వండి, మీరు మాత్రం పాట పాట పాట అంటూనే ఉంటారా. ఎనీవేస్, భాస్కర్ పెడల నుంచి మిర్చి బజ్జీ అంటూ మెసేజ్ చేశారు. సింపుల్గా చెప్పేశారు, నాకు వాన పడుతుంటే జస్ట్ బజ్జీ వేసుకోవాలనిపిస్తుంది శృతి అన్నట్టు. ఎనీవేస్, సేమ్ ఇదే ఆన్సర్ తోటి బజ్జీలు తింటూ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, ఇది దాటి ఎవరైనా చెప్తారేమో చూస్తున్నాను నేను. ఎనీవేస్, నెక్స్ట్ ఎస్ భీమశ్రో గారు పెడల నుంచి వానతో పాటు మంచి బిర్యానీ, ఆహా అది కూడా మంచి నాన్ వెజ్ బిర్యానీ అట. ఎనీవేస్, కనకారావు గారు పెడల నుంచి వేడి వేడి పకోడీ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు. అదిరిపోయిందండి మీ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు వేడి వేడి ఉల్లిపాయ పకోడీ మిరపకాయ బజ్జీ టీ లేదా కాఫీ అంటున్నారు. ఆహా ప్రశాంతం. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి మిరపకాయ బజ్జీస్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, కాంబినేషన్ ఫుల్ఫిల్ చేశారు మొత్తానికి. నెక్స్ట్ కురిసింది వాన నా గుండెలోనా అనే పాట వింటూ అంటూ మెసేజ్ చేశారు దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట చిత్రియాల గ్రామం నుంచి. ఓకే, అది వింటూ ఏదైనా తింటే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వాన ఇంట్లో పకోడీ కానీ లేకపోతే పాప్కార్న్ కానీ అంటూ నాసిక వేణు దేశాయిపేట నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, వాన వచ్చినప్పుడు వానకు తడిసి చలిగాలికి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. కాల్చిన మొక్కజొన్న కంకులు కావచ్చు, బజ్జీలు పకోడీ కావచ్చు, ఇలా రకరకాల తినాలని ఐడియాస్ వచ్చేస్తుంటాయి ప్రతి ఒక్కరికి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. మీరు చెప్పడమేమో కానీ మీ మెసేజ్లో నాకు అవన్నీ చూసినప్పుడు ఒక్క నిమిషం నోరు ఊరిపోయింది సుమి. ఎనీవేస్, నెక్స్ట్ కొత్తగూడెం నుంచి యాకూబ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేడివేడి పకోడీ తింటూ కాఫీ తాగడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి పాత మెలోడీస్ పాటలు వింటూ మిరపకాయ బజ్జీలు తింటాం, ఆహా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇలాంటి పాటలు కదా భలే ఉంటాయి, స్పెషల్లీ వాన పడుతున్నప్పుడు ఇలాంటి పాటలు. అండ్ మీకు విషయం తెలుసా, నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్లో ఒకటి ముద్దబంతి పూలతో అని ఒక పాట ఉంది మనకి, మన సీనియర్ ఎన్టీఆర్ గారిది. అందులో జస్ట్ సింపుల్ మ్యూజిక్ ఉంటుంది, అసలు హడావుడే ఉండదు ఆ మ్యూజిక్లో. అండ్ లిరిక్స్ చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. నాకు ఆ పాట అంటే ఎంత ఇష్టం అంటే చాలా అంటే చాలా అనమాట. అండ్ అలాంటి పాటలు వినాలని ప్రశాంతంగా కూర్చొని ఏమంటారు. అండ్ నెక్స్ట్ మిర్చి బజ్జీ అండ్ పకోడాస్ అండ్ వైబీ రావ్ గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ మీరు తినండి శృతి అంటే నాకు పకోడీలు పంపించారు. ఎవరు ఇంతకీ పెదకాక నుంచి పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆకలి మీద ఉన్నావు అసలే. ఎనీవేస్, కొన్ని ఇంకా ఆన్సర్స్ ఉన్నాయి. మరి స్టూడియోలో టైం చూసి ఎగ్జాక్ట్గా 4:00 అయిపోయింది కాబట్టి మీ ముందుకు వచ్చేసినాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತಾಲ ಮುಖ್ಯಾಂಶಾಲತೋ ಭರತ್ ರತ್ನಾಕರ್. రాష్ట మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 80కి పైగా ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ది, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదించింది. ఉండవల్లిలో 426 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 139

కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం వేసింది. పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై డీజిల్ బస్సులు కొనుగోలు చేయబోమని, పర్యావరణ హితంలో భాగంగా ఎలక్ట్రిక్ సీఎన్జీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఆంధ్రప్రదేశ్ను నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్న పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, ఆత్కూరు, ఉంగటూరు, ఉయ్యూరు టౌన్, రూరల్, పమిడిముక్కల, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: Yes, exactly. In studio lo time 4-2 cross up 59 seconds అయిపోయింది. అండ్ మనకి నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. బయట వాన పడుతుంటే ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూస్తుంటే బాగుంటుంది, వానకు ముందు వచ్చే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మీ ఫేవరెట్ అయితే సినిమా చూడటం అనమాట వాన పడుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్, వాన వస్తున్నప్పుడు బయట అరసిన బట్టలు త్వరగా తీసేయడం గుర్తొస్తుందంట. ఓకే, వాన వచ్చే ముందు వాతావరణం ఒకలా మారడం, వాన స్టార్టింగ్లో వచ్చే స్మెల్, ఆ వాన సౌండ్, ఇవన్నీ విజయవాడ ఆకాశవాణిలో వచ్చే సాంగ్స్, ఇంట్లో వేడివేడి బజ్జీలు, అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా చెప్పారు, అసలు మొత్తం కనిపించేసింది ఆ సీనరీ అంతా నాకు, వెరీ నైస్. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, వర్షం పడే సమయంలో ఒక పక్క వేడివేడి పకోడీ తింటూ మరో పక్కన ఇళయరాజా గారి సంగీతంలో బాలు గారు పాడిన పాట వింటూ ఉంటే ఉంటుంది అంటున్నారు. అదే మ్యాటర్, అలా తింటూ ఉంటే నిజంగానే ఉంటుంది, అదిరిపోతుంది. నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, పకోడీలు సమోసాలు లేదా కాల్చిన కండి, వీటితో పాటు అల్లం లేదా పుదీనా వేసిన వేడివేడి టీ, కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ మంచి సంగీతం, ఆహా అద్దరు కొట్టేశారు. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు, వేడిగా ఉన్న తినిబండారాలు తినాలనిపిస్తుంది, వేరుశనగ పప్పు నూనె పోకుండా వేపుడు ఉంటే ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వాన వచ్చినప్పుడు అలా జరుగుతుంది మేడం శృతి గారు అంటున్నారు. రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి, ఎలా జరుగుతుందండి, గ్యాప్ పెట్టారేంటి మీరు, గ్యాప్ పెట్టారా వచ్చిందా. ఎనీవేస్, నెక్స్ట్ అయితే వాన పడుతుండే వేడి చాయ్, వేడివేడి మిరపకాయ బజ్జీలు, పకోడీలు, మొక్కజొన్నలు, అబ్బాబా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూలు జైనుద్దీన్, ఇంకా స్నేహ బాలజనుద్దీన్ మెసేజ్. వేడివేడి గారెలు, ఆహా ఎవరండి మీకు వర్షం వచ్చినప్పుడు గారెలు వేసి పెట్టేది. శేఖర్ పద్మ కాకాన్ నుంచి, అదే మ్యాటరు, చక్కగా ఇంట్లో అలా వేసి పెడుతుంటే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట లైఫ్ని. నెక్స్ట్ మిర్చి పకోడీ అంటూ న్యూస్ వినడం, చూడడం, గణేష్ కోనాపూర్ నుంచి, మీరు చాలా డిఫరెంట్గా చెప్పారు సుమి. ఎవరైనా మ్యూజిక్ వింటాము అంటారు, న్యూస్ వినడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను, అది కూడా వాన పడుతున్నప్పుడు. ఓకే, ఒప్పుకుంటాను మీరు వార్తలను ఇష్టపడతారని. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి గుంటూరు నుంచి మెసేజ్ చేశారు, హాయ్ శృతి అంటూ. హలో అండి. నెక్స్ట్ వాన కురుస్తూ ఒకవైపు శృతి, ఓకే మాటలు వింటూ ఉండాలనిపిస్తుందట, అర్రే రే రే. ఓకే, నెక్స్ట్ వాన ఇంకా మంచి మెలోడీ సాంగ్స్, మిరపకాయ బజ్జీలు, ఇంకా ఇంకా ఇంకా అంటూ చాలా వచ్చేసాయి మనకి. పద్మప్రియ వైజాగ్ నుంచి. నెక్స్ట్ కానూరు తాతారావు గారు, వర్షం రావడం ఆ సీజన్లో కరెక్ట్గా కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి, ఇప్పుడు బయటకు వెళ్ళాలి, వర్షం వస్తుంది, అలాగే కొంతమందికి ఓకే ఓకే ఓకే వర్షం ఆడుతూ ఉంటారు, వాళ్ళని వర్షంలోకి వెళ్లకుండా చూడాలి, ఇవన్నీ మామూలుగా పంపించాను, ఏమనుకోద్దు శృతి గారు అంట. నేను మంచి కాంబినేషన్స్ చెప్పండి అంటే మీరు కష్టాలు కన్నీళ్లు పంపించారే, అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్ వర్షంలో స్లోగా బండి మీద కనీసం 20 కిలోమీటర్లు ప్రయాణించాలని ఇష్టమట. ఇప్పుడు శాంతి దగ్గర నుంచి ఒకే ఒకడు, స్లోగా వెళ్ళండి, కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్త. ఓకే, సో నెక్స్ట్ మరమరాలు మసాలా తినాలనిపిస్తుంది అంటున్నారు మోహన్ రావు గారు. లీలావతి, హేమప్రియ, అమృత, కపల్దొడ్డి నుంచి వానలు బజ్జీలు ఎవరైనా తింటారు. ఐస్ క్రీమ్ తినేవాళ్ళ రేంజ్ ఉంటుంది శృతి, వాయిస్ ఉండాలి, నువ్వే నువ్వే మూవీ డైలాగ్ అట, ఆహా కరెక్టే. అండ్ నెక్స్ట్ కోడుమూరు నుంచి శ్రీనివాస్.

0: అసలు జయశ్రీ సుచిత్ర వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తినడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వర్షం పడుతున్నప్పుడు బీచ్ దగ్గర నుండి మిక్స్చర్ తింటుంటే అంటూ శ్రీ విశాఖపట్నం నుంచి మెసేజ్. అండ్ వేరుశనగకాయలు తింటే ఉంటుంది అంటున్నారు ఎవరు ఇంతకీ, పాపారావు గారు. టీ నర్సాపురం నుంచి, హాయ్ శృతి మేడం, వాన చూసి ఎఫ్ఎంలో సాంగ్స్ వింటే చాలా బాగుంది మేడం అంటూ మెసేజ్ చేశారు పద్మజ గారు. ఓకే, నెక్స్ట్ మిర్చి బజ్జీ ఇష్టం అంటున్నారు తిరుపతి నుంచి శ్యామల. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, రమేష్ మెకానిక్ వెంకట చలపతి ఏమని అంటే వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు. ఓకే, ఇంకా ఇంకా ఇలా ఇలా చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. అనంతపురం హౌస్ బోర్డింగ్ కాలనీ నుంచి పంపించారు టైలర్ రమేష్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ దొడదేవరపాడు నుంచి అనమాట. ఓకే, మన ఎఫ్ఎం వింటూ సాంగ్స్ వింటూ వేడి వేడి పకోడీ తింటూ అంటూ చాలా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు, నాకు వర్షం లో తడుసు మీ మాటలు అండ్ జయశ్రీ గారి పాటలు, క్రిష్ మాటలు మాటలు పాటలు ఇవన్నీ ఇష్టం అంటూ సుధా కొత్తగూడెం నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ మొత్తాన్ని కలిపారు. ఉరైకోడి నుంచి ఈశ్వరయ్య గారు, వర్షం భూమి మీద పడినప్పుడు వచ్చే వాసన ఆస్వాదిస్తూ పల్లీలు తింటే బాగుంటుంది అంటున్నారు. అండ్ ఓకే, ముజఫర్నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము మా పిల్లలు వర్షం వచ్చినప్పుడు తడుస్తూ పేపర్ పడవలు వదులుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆహా, మీరు గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట, వెరీ నైస్. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ పూరి విత్ ఆనియన్ అంటూ దివ్య అనంతపూర్ నుంచి. ఓకే, సో మొత్తాన్ని కాదండి, ఇలా టోటల్గా సందడే సందడి వివిధాల్లో కూడా వచ్చేసింది. సో మరి అది అలా అంత ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి అలా ఈరోజు షో కొంచెం డ్రాగ్ అయిపోతుంది అనమాట. ఎనీవేస్, మరైతే వివిధాల్లో కూడా వచ్చేసాం కాబట్టి ఈరోజు వివిధాలు స్పెషల్ ఏంటి చెప్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 4:08 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వివిధాల్లోకి వచ్చేసాం. సో ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటో చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా మన తెలుగు సినిమాలో లిరిక్స్ అంటే జస్ట్ పదాలు మాత్రమే కాదు, ఎమోషన్స్కి అడ్రస్ అని చెప్పాలి. మరి అలాంటి మ్యాజికల్ లిరిసిస్ట్ మనకి చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒకరు కందికొండ గారు అనమాట, డాక్టర్ కందికొండ గారు. సో వరంగల్ నుంచి వచ్చిన రైటర్ అనమాట ఆయన. సింపుల్ వర్డ్స్తో ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ని క్రియేట్ చేశారు ఆయన. లవ్ అయినా, పెయిన్ అయినా, యూత్ ఎమోషన్స్ అయినా, ఆడియన్స్ హార్ట్ని డైరెక్ట్గా టచ్ చేసే స్టైల్ అయింది. సో 100 తెలుగు ఫిలిమ్స్లో 1000+ పాటలు రాశారు మన ఆయన. సో మరి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఏ సినిమాతోనో తెలుసా? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో, మళ్ళీ కూయవే గువ్వ సాంగ్తో. సో మరి మాట్లాడుకుందాం ఆయన గురించి. అండ్ ఆయన పాటలు కూడా మీ అందరి కోసం ఈరోజు లిరిసిస్ట్ స్పెషల్లో వినిపించేస్తాను. మరి రైట్ నౌ హరిహరన్ గారు, కౌశల్య గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పోకిరి సినిమా నుంచి నిహాల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మణిశర్మ గారు. మ్యూజిక్ కంపోజిషన్ కందికొండ గారి లిరిక్స్ అనమాట. సో యాక్చువల్గా అండి, ఒక పాట హిట్ అవ్వాలంటే ట్యూన్ ఒక్కటే కాదు, ఆ ట్యూన్కి లైఫ్ ఇచ్చే లిరిక్స్ కూడా చాలా బాగున్నారు. మరి అలాంటి లైఫ్ని మన తెలుగు సినిమాకి ఇంకా తెలుగు సినిమా పాటలకి కూడా యాడ్ చేసిన లిరిసిస్ట్లో ఒకరు కందికొండ గారు. సో మరి ఆయన సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే డీప్ ఎమోషన్స్ ఆయన పాటల్లో చాలా బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఆయన రాసిన లిరిక్స్ వింటుంటే మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి. అందుకే ఆయన పాటలు జనరేషన్స్ మారినా కూడా ఎవర్ గ్రీన్గా అనిపిస్తున్నాయి. సో అదే మ్యాటర్. సో మరి నెక్స్ట్ అయితే సత్యం సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ

లవ్లీ సినిమా నుంచి రంజిత్ అండ్ సాయంతవి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఈ రోజు వివిధలో కందికొండ గారు రాసిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే నీది నాది ఒకే కథ సినిమా నుంచి చిన్మయ్య శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజిషన్, కందికొండ గారి లిరిక్. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

பியூட்டிஃபுல் சாங் இது. வினய் சாரு சதா மே சேவலோ சினிமா நின்று அபிஜித் அண்ட் சுனிதா பாடின பாட்ட வந்தே மாத்திரம் ஸ்ரீனிவாஸ் கார் லிரிக்ஸ், ஐ மீன் மியூசிக் கம்போசிஷன் அண்ட் கந்திக்கொண்ட கார் லிரிக்ஸ் அன்னமாட. 4:40 க்ராஸ் அப்போ 40 seconds அயிப்போயிந்தி அண்ட் மனம் ஒன்னா விவித ப்ரோக்ராம்லோ. மரி இப்படி வின்ன சாங்ஸ் லாண்டி லவ் சாங்ஸ் ராயாலன்னா, ఫ్రెండ్షిప్ సాంగ్స్ రాయాలన్నా, మాస్ బీట్కి ఎనర్జీ ఇవ్వాలన్నా, ఎమోషనల్ సిచ్యువేషన్స్ని హార్ట్ టచింగ్గా చెప్పాలన్నా అసలు కందికొండ గారు సూపర్బ్గా చెప్తారనమాట ఆయన లిరిక్స్లో. సో మరి ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఆయన లిరిక్స్లో ఒకటి తెలుగు సాహిత్యం ఉంటుంది, అలాగే ఇవాల్టి యూత్కి కనెక్ట్ అయ్యే ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. సో అందుకే ఆయన పెన్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. అండ్ మరి ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రాలేదు, బట్ లిటరేచర్ మీద ఉన్న ప్యాషన్తో లిరిక్ రైటింగ్ స్టార్ట్ చేసి తర్వాత టాలీవుడ్లో తన ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. మరి బ్యూటిఫుల్ లిరిసిస్ కందికొండ గారి సాంగ్స్ వింటూ ఎంటర్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే చిరుత సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, కేకే అండ్ సునీత పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ వింటూ ఎంటర్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: చెప్పాను కదండి, కొన్ని పాటలు మనం వింటాం, కొన్ని పాటలు మనల్ని వినేలా చేస్తాయని. అలాంటి పాటలు రాయడంలో కందికొండ గారు మో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అనుదీప్ దేవ్ పాడిన పాట విన్నారు, లచ్చి సినిమా నుంచి, సురేష్ యువన్ మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. 4:50 అయిపోయింది మన టైం, సో ఇవాటికి వివిధ అయితే ఇక్కడితో అయిపోయింది. మరి నెక్స్ట్ లిరిక్స్ అనేవి పేపర్ మీద రాసిన అక్షరాల్లా కాకుండా దాన్ని ఫీలింగ్స్గా మార్చిన కందికొండ గారి బ్యూటిఫుల్ సాంగ్స్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి వివిధ మీకోసం రెడీగా ఉంటుంది. బట్ రైట్ నౌ ఆర్జే చేతన్ రెడీగా ఉన్నారు వెన్నెల ప్రోగ్రామ్తో. మరి మీ శృతి టాటా బైబీ చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే ఇదే రోజున ఎగ్జాక్ట్గా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Hello dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది

0: ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరికం నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలుండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పనిచేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా అందివచ్చిన అవకాశం పట్టుకొని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక

0: క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు, అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి. పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక, మనం అన్ని తెలుసుకున్నాక, మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. I'll get back to you with more such insightful and motivation in our next program of Vennela. Bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: विविध भारती FM 101.3
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 5:06. ఇప్పుడు వినండి

లేపాక్షి. ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. అనంతపురం సిండికేట్ నగర్ నుంచి పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామమూర్తి, యంగముని, బాలాజీ, హేమంత సాయి వీరంతా కోరుతున్న పాట అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు వీరందరూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, ధరణి, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల జమునరాణి పాడిన పాటను కోరుతున్నారు. ఇదే పాటను కోరుతున్న శ్రోతలు రాప్తాడ మండలం రామనేపల్లి గ్రామం నుంచి మల్లేశు, వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల పాడిన ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: కార్యక్రమంలో తర్వాత వినండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న పాట లంకేశ్వరుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం దాసనారాయణరావు, సంగీతం రాజ్ కోటి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట నాది ఆడజన్మ చిత్రం కోసం పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట చెన్నకేశవరెడ్డి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం మీ హాస్యం మా గీతం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533 లేదా 2968890. హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
1: తాడిపత్తి నుంచి రఘునాథ శర్మ మాట్లాడుతున్నాను సార్.
0: రఘునాథ శర్మ గారు బాగున్నారా? నా పేరు లంకా ప్రసాద్ అండి. బాగున్నాండి, బాగున్నా. మీరు బాగున్నారా?
1: ఏం లేదు సార్, ఒక ఊరిని పరిపాలించే రెడ్డి ఏమంటారంటే, ఒరే ప్రజలారా, నా దగ్గరికి సమస్య వచ్చి చెప్పేటోళ్ళు వెంటనే సమస్య చెప్పుకోకుండా రాగయుక్తంగా రాగం పొదిగించి చెప్పాలని అంటారు సార్.
0: అంటే సమస్యను చెప్పేటప్పుడు రాగయుక్తంగా చెప్పాలి అని.
1: అంతవరకు బాగానే ఉంది సార్. అది రెడ్డి చెప్పిన కొద్ది రోజులకు రెడ్డి ఇంటి వెనక పక్క గడ్డి వాము అందుకుంటుంటాయి సార్. అందుకుంటుంటే ఒక వ్యక్తి రెడ్డి గడ్డి వాములు అందుకుంటున్నాయి, ఎంతని రెడ్డి చెప్పాలంటే నాయక ఉంది, నువ్వు వెనకనే రెడ్డి చెప్పినావంటే రెడ్డి చిలకట కొట్టాలి. రెడ్డి ఏం చెప్పినా నీకు రాగయుక్తం చెప్పమన్నారు. పోయి వాడు పోయి రెడ్డి గారు రాగం చాలా బాగుంది కదా, నీ గడ్డివాములు మా గడ్డివాములు ఉన్నట్టు చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా ఉండవు, మరి మా గడ్డివాములు అంత బాగుంటే నువ్వు రాగం తగ్గితే రాగం పడిగిపోయి అంటే అది కాదు రెడ్డి గారు, నీ గడ్డివాములు నీ గడ్డివాములు నిప్పు నిప్పు అంటుగా ఏమి మళ్ళీ చెప్పు, నీ గడ్డివాములు నిప్పు అంటుకొని కాలిపోదు ఏమి గడ్డివాములు కాలిపోతుందా అవు రెడ్డి గారు, రాగం తగ్గి మా గడ్డివాములు కాదు నీ లే కదా రెడ్డి గారు రాగం పొదిగిమన్నారు, నీ రాగాన్ని దూమ దగ్గర నీ రాగాన్ని దూప దగ్గర రే రాగం రాగం పొత్తంట నాకుంటా నీలే కదా రెడ్డి గారు రాగం పొదిగిమన్నారు. రే
0: రఘునాథ్ గారు చాలా చాలా చాలా చాలా చక్కగా మీరు జోక్ వినిపించారు.
1: నా కుంప నేనే ముంచుకుంటా కదా, కానీ రెడ్డి పై చూస్తే గడ్డి మొత్తం కాలిపోయింది సార్.
0: అంటే అంటే

0: 시간을 안 뽑고 내년은 죽었냐니? 올해 나 공부 내년은 죽은지 올해는 아직 그렇고 삼월에 대표적으로 라가 육성을 내고 온다. 연대리 어디 접반전 접들사. 아프든지 봐도 라금 잡고 연단 접들사.
1: 오케이는데. 잘하 단녀와들. 잘하 자만지 좋겠네. 단녀와들. హలో బాగున్నాండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. మీరండి, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు
2: ఇమాంబి సార్, భాగ్యనగర్.
1: భాగ్యనగర్ నుంచి ఇమాంబి గారు, బాగున్నారమ్మా? చెప్పండి, ఒక చక్కటి జోక్ వినిపిస్తారా మళ్ళీ శ్రోతలందరికీ?
2: ఫస్ట్ టైం చేసినాం సార్.
1: చాలా సంతోషం, మీరు ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఇంకా మంచి జోక్ వినిపించండి అందరికీ. హలో హలో చెప్పండి. ఇవాళ మనం మీ హాస్యం మా గీతం కాబట్టి మీరు ఒక మంచి జోక్ వినిపిస్తే నేను ఒక మంచి పాట వినిపిస్తా. ఫస్ట్ టైం లైన్ తగిలింది, చాలా సంతోషం. సరే మరి వేరే శ్రోతకు అవకాశం ఇద్దామా? ఓకేనా? థ్యాంక్ యూ. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255 33 లేదా 2968 89 90. హలో హలో

0: హలో,
1: సార్ నమస్కారం. బాగున్నారా?
0: నమస్కారం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరండి?
1: పేరు కుమార్.
0: హలో,
1: కుమారస్వామి సార్.
0: కుమారస్వామి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: అనంతపురం గుత్తి రోడ్డు.
0: అనంతపురం గుత్తి రోడ్డు నుంచి కుమారస్వామి గారు. బాగున్నారా మీరు?
1: బాగున్నాను సార్.
0: మరి మంచి ఒక జోక్ వినిపిస్తారా శ్రోతలందరికీ?
1: వినిపిస్తాను సార్. ఏం లేదు, రైతు సేను లేక సేద్యం చేయని పోయింటాడు. వాన వచ్చింది.
0: ఓకే,
1: నానుకుంటూ వచ్చినాడు. సావిట్లో సన్యాసి కూర్చో ఉన్నాడు. ఆయన కోటేరు వేసుకొని ఇంటికి పోతా ఉన్నాడు. ఆ సన్యాసి ఊరికి ఉండకుండా సంసారించి సన్యాసి సై అన్నాడు. ఎవరైనకెంత కూర అని చెప్పుకొని ఇంటికి పోయినాడు. వానేమో వాన్స్టాండ్ నిలపకుండా ఇంకా వాన్లోనే ఆయన తడుచుకుంటా పోయినాడు. అదే ఇంటికే పోయి
0: ఓకే
1: మాదా కవలం తల్లి అన్నాడు. అప్పటికే ఆయన ఇంటికి పోయినాడు. కాయ ఎద్దులు కట్టేసి ఎడ్డేసి నీళ్లు పోసుకొని బట్టలు కొత్త వేసుకొని కూర్చోన్నాడు. ఈయన పోయి మాదా కవలం తల్లి అంటేనే అప్పుడు ఆయన అన్నంట సన్నాసిస్తే సంసారిస్తాయి అన్న.
0: చాలా సంతోషం అండి జోక్ వినిపించినందుకు. ధన్యవాదాలు. అంతే కదా. శ్రోతల కోసం ఒక పాట విందాం.

0: పాట విన్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి
1: నమస్కారం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం అండి.
0: త్రిమూర్తులు గారు, శుభ సాయంత్రం. మీకు కూడా బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నాం అండి, మేము చాలా బాగున్నాం.
1: మొన్న మంట వరకు మాదిరి ఎండలు తట్టుకోలేకపోయే వాళ్ళం. దేవుడు దేవాలయం కాస్త చల్లబడిందండి వాతావరణం.
0: కాబట్టి మళ్ళీ చల్లటి వాతావరణంలో ఒక చక్కటి జోకు మా శ్రోతలు వినిపించవచ్చు కదా మీరు?
1: తప్పకుండా వినిపించండి. అంతకంటే ముందు అక్కడ ఎలా ఉంది సార్ వాతావరణం?
0: పర్వాలేదండి, ఇక్కడ కూడా కాస్త చల్లగానే ఉంది.
1: సంతోషం అండి. ఇప్పుడు జోకు తప్పకుండా వెంటనే చెప్పేస్తాను. ఇప్పుడు మీరు వినిపించిన మీనా చిత్రంలో సుశీలమ్మ పాడిన పాట ఆరుద్ర సాహిత్యానికి రమేష్ గారి సంగీతం. మంచి పాట వేశారు, ధన్యవాదాలు మీకు.
0: మీకు కూడా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
1: ఓకే సార్, ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే అండి.
0: ఓకే,
1: వారిద్దరు చిన్న హోటల్కి వెళ్ళారంటే అండి. అదే చిన్న పెద్ద మొత్తం హోటల్కి వెళ్ళారంటే అండి.
0: హోటల్కి వెళ్ళారు,
1: మొత్తానికి హోటల్కి వెళ్ళారు. వెళితే ఒక అబ్బాయి చేతులు వాక్ చేసుకుని వచ్చేసి ఆ టేబుల్ దగ్గర కూర్చొని, అరే నువ్వు కూడా వాక్ చేసుకున్నారా టిఫిన్ తిందాం అని చెప్పేసి అన్నాడంటే అండి.
0: ఓకే,
1: ఆ రెండో స్నేహితుడు వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర ఎంతసేపు ఉండిపోయాడంటే అండి. ఇంకా రాళ్ళు నా స్నేహితుడు, ఇంకా రాళ్ళు నా స్నేహితుడు అని అనుమానం వచ్చి వెళ్ళి చూస్తే అక్కడ అదేరా వాష్ చేసుకుని రాకుండా ఇక్కడే ఉండిపోయాడని చెప్పేసి అంటే, ఇక్కడ నేను చేతులు వాష్ చేసుకోవాలనుకోలేదురా, బేసిన్ వాష్ చేయాలేమో అలా చేస్తున్నా అన్నాడంటే అండి.
0: ఓకే ఓకే, త్రిమూర్తులు గారు చాలా చక్కటి జోక్ వినిపించారు,
1: ధన్యవాదాలు. పాట ఏమైనా అడగమంటారా? అవసరం లేదు, వద్దులేండి త్రిమూర్తులు గారు అంటారా?
0: నేను అట్లన్నీ కానీ మన టాపిక్ పేరు వచ్చేసి మీ హాస్యం మా గీతం.

0: వ్యక్తిగతంగా
1: మిమ్మల్ని
0: అయితే ఇవాళ నేను పాట అడగను కానీ ఇవాళ ప్రముఖ గీత రచయిత సంగీత దర్శకులు అయినటువంటి మన సంశరేఖ గారు పుట్టినరోజు ఉందండి, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రం తెలియజేయండి.
1: ఓకేనండి, మీరు అన్నట్టు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
0: మీ పేరు తెలుసుకోవచ్చా? చలపతి గారేనా?
1: ధన్యవాదాలు. నా పేరు ప్రసాద్ అండి. నా పేరు లంకా ప్రసాద్.
0: లంకా ప్రసాద్ గారు, ధన్యవాదాలు సార్, ఉంటానండి.
1: ఓకేనండి, ధన్యవాదాలు మీకు కూడా. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి పండ్లు కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే ఈ నెల 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. హలో.
2: హలో హలో,
1: శుభ సాయంత్రం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
2: శుభ సాయంత్రం సార్. నమస్తే సార్, నేను శ్రీనివాస్ సార్, బళ్ళారి మద్దిలేటి శ్రీనివాసులు.
1: మద్దిలేటి శ్రీనివాసులు గారు బాగున్నారండి, బళ్ళారి నుంచి.
2: బాగున్నాం సార్, చాలా.
1: శ్రీనివాసులు గారు మరి చక్కటి జోక్ వినిపిస్తారా మరి శ్రోతలకు?
2: ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. భార్యాభర్తలు.
1: ఓకే.
2: భర్త అంటాడు, ఏమోయ్ నేను 2 నిమిషాల్లో రెడీ అయిపోయాను, నువ్వు ఇంకా రెడీ కావలేదా అని అడుగుతాడు. అప్పుడు భార్య అంటుంది, మ్యాగీ రెడీ అవ్వడానికి బిర్యానీ రెడీ అవ్వడానికి తేడా ఉందండి, కాస్త వెయిట్ చేయండి. అదే భార్య పుట్టింటికి పోవాలంటే భార్య మ్యాగీ అవుతుంది, భర్త బిర్యానీ అవుతాడు. భార్య పుట్టింటికి పోవాలంటే
1: చెప్పండి చెప్పండి.
2: కొడుకు ఫోన్ పట్టుకొని చూస్తామంటే తండ్రి అడుగుతాడు అనమాట, ఏంటి ఉదయం నుంచి ఫోన్ పట్టుకొని వదలడం లేదు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అనమాట. అప్పుడు కొడుకు అంటాడు, ఒక డౌట్ నాన్న, అది క్లారిఫై అవ్వడం లేదు, ఏంటది ఫేస్బుక్ లో ఎన్ని పేజీలు ఉంటాయని చెప్పి చూస్తున్నాను అంటాడు.
1: అంతే కదా, ఇప్పుడు అందరికి బాగా ఫేస్బుక్ లు ఇవన్నీ అలవాటు
2: అయిపోయాయి. ఇన్స్టాగ్రామ్ లు ఫేస్బుక్ లు వీటితో కాలం అంతా.
1: ధన్యవాదాలు. మరి మీరు జోక్స్
2: వినిపించారు. థ్యాంక్ యూ.
1: హలో
3: సార్,
1: నమస్కారం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
3: మీకే నమస్కారం సార్.
1: నమస్కారం, చెప్పండి మీ పేరు, ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: కుడేరు మండలము కదిరిగుంట గ్రామం సార్. మా పేరు పెద్దన్న సార్.
1: పెద్దన్న గారు కుడేరు మండలం కదిరిగుంట గ్రామం నుంచి.
3: గ్రామం సార్.
1: చెప్పండి, మరొక మన శ్రోతలందరికీ ఒక మంచి జోక్ వినిపిస్తారా?
3: వినిపిస్తాను సార్.
1: చెప్పండి.
3: అదేనా, తండ్రి కొడుకు సమస్య సార్ ఇది.
1: ఓకే.
3: తండ్రి కొడుకుని ఎప్పుడు ఏం పని చేస్తావు ఏం పని చేస్తావు అంటున్నాడు సార్. అంటుంటే వాళ్ళ అమ్మాయితో నాడు వండుకొని కొడుకు వండుకొని వాళ్ళ అమ్మాయితో అన్ని అంట, ఏమా నాయన అప్పుడు ఇప్పుడు అంటే డాడీ అంటారు కానీ అప్పుడు నాయనలు అంటుండ్రు సార్ పెద్దల
1: కాలంలోనూ. కూడా అదే కదా,
3: ఇప్పుడు ఏంటో అన్ని ఇంగ్లీష్లు వచ్చినాయి, డాడీనా మమ్మీని అంటున్నారు. అప్పుడు అంత పెద్ద కాలం సార్, మాది మేము జీతాలు పిల్లవాడు అంటే జీతాలు ఉన్నాం సార్ అప్పటికైనా.
1: ఓకే.
3: యాభై రూపాయలు తిన్నింటి ఉన్నాం సార్. ఇప్పుడు ఏరి పని అయినా చాలా ఉన్నాడు కూలి, అట్లా కాలాలు వచ్చినాయి. అట్లా అయితే గాయం ఉండు వాళ్ళ అమ్మాయి ఉండుకొని కాదు ఆ పిల్లవాడు ఆఖరిగా పని చేస్తాడు వాడిని ఎప్పుడు అప్పుడు పెళ్లి అయినా సార్ అప్పుడు.
1: ఓకే.
3: ఎప్పుడు తిడుతుంటావు ఏంటి తిడుతున్నావు, వాడు ఆ తిరిగా కష్టపడుతున్నాడంటే కాదు చిక్కదానా, నా కొడుకు బాగా చేసినాడు పని పొద్దు బాగా చేసినాడంటే వాడు ఏం చేస్తాడంటే మా నాయన బాగా చేసినాడని మళ్ళీ మరణాడు పని చేయడు వాడు, వాడు బతుకు కోసమే కదా నేను తిరుకుండేది అని అంట సార్. అంటే ఆదివాడు ఏం చేసినాడు, ఎంత చేసినా మా నాయన ఒప్పుకోలేదు, మా నాయన్ని కొద్ది చంపాలని మిద్దె మీద రా ఎత్తుకొని పోయినాడంట సార్, మా నాయన తలక మీద రాయాలని. అంటే ఇంకా ఆయన అడిగేదలక వీళ్ళు విన్నాడా మాట, వాని కోసమే కదా మనం చెప్తుండే. అంటే

0: కిందకి దిగొచ్చి సంపాలని కొన్నాడు, కిందకి దిగొచ్చి వాళ్ళ నాయన కాలు పట్టుకున్నాడు సార్. ఏనన్నా అంటే తండ్రిని సంపాలి అనుకున్న వాళ్ళకి ఏమి చేస్తా అన్నా అని అంట. ఏమి లేదు అత్తగారి ఇంట్లో ఆరు నెలలు ఉన్నావుతే ఆరు నాలుగు ఉన్నావుతేనైనా అది దూసం పోతుంది అన్నమాట అన్నాడు సార్. ఆరు నెలలు ఉంటావో ఆరు నాలుగు ఉంటావో తెలుదు, ఉండాలనుకుంటే ఆరు నాలుగు ఉంటాయి ఆరు నెలలు అన్న ఉంటాయి అన్నాడు సార్. ఆరు నాలుగు పోయినాడు అత్తగారి ఇంటికి, పోతే వాళ్ళు మళ్ళీ పొద్దు పోయినాడు ఎంత దూరం సీడ్ చేసినాడు, మళ్ళీ మరునాడు ఎందుకు పోసినారు పెట్టినారు సార్, మళ్ళీ మరునాడు ఉండాలి కదా ఆరు నెలలుగా ఉండాలి కదా ఇప్ప.
1: అవును ఆరు నెలలు
0: ఆరు నెలలు ఆరు నెలలన్నా
1: ఉండాలి.
0: ఏ పోయి జీతి గంట రాలేదు కసం తప్ప అంటే మళ్ళీ మరునాడు పద్నాలుగు మూడైనాడు మళ్ళా పొద్దు కసం నొక్కి పొద్దు కసం నొక్కినాక ఎందుకు ముద్ద ముసురు చేసినారు వారు నా టిఫిన్ చేసి ఇటు పెట్టినారు సార్, ముందు ముద్ద తిన్నాడు పొసలంట పప్పు అంటారంట. మళ్ళా మరునాడు ఏం పాలకారు రాలేదు బుద్ధి మంది దగ్గర పాలు చేసుకొని అంటారంట. అట్లా చేసి ఇటు చేసి అట్లా చేసి ఆయన అంతా ఉత్తాపకి వచ్చేది అట్లా చేసినారు సార్, మెత్త చేసినారు వాళ్ళ మామల్లో.
1: ఓకే
0: ఆరు ఆరు నెలలు చేసే వాళ్ళకి ఆరు నెలలు ఆడు ఉండే వాళ్ళకి ఆరు నెలలు ఉన్నట్లు అయిపోయింది సార్. అవునుంటుందా
1: అంతే కదా
0: ఆరో దినం ఐదో దిన ఆరో దినం సంస్కారం ఊరు చేరుకున్నంట.
1: ఓకే
0: చేరుకుంటే ఏనన్నా ఎట్లబ్బా బాగానే చూసుకుంటే అత్త మామ అంటారంట. బాగా చూసుకుంటున్నా ఆరు నెలలు ఉన్నట్లు అయిపోయింది నాకు ఇప్పుడు ఆరు దినాలకు ఆరు నెలలు ఉన్నట్లు అయిపోయిందన్నా అన్నంట.
1: ఓకే
0: అది నీ మేలు కొరికేనప్ప నా మేలు కొరికే కాదు చెప్పింది.
1: ఓకే
0: నీ బాధ కోసమని నేను చెప్పిండి, అది నేను నా బాధ కోసం కాదు అనే మాట అంటే అన్నట్టు సార్ వాళ్ళ నాయన.
1: అంతే కదా
0: అంతే కదా సార్.
1: ఓకే ధన్యవాదాలు మీకు. హలో శుభ సాయంత్రం అండి.
2: నమస్తే సార్.
1: నమస్కారం అండి. మీ
2: హాస్యం సార్.
1: హలో
2: పుల్లన్న సార్ సనప గ్రామం బాగున్నారా సార్?
1: సనప గ్రామం నుంచి పుల్లన్న గారు బాగున్నారా మీరు?
2: బాగున్నాం సార్, ఆరోగ్యం ఉన్నాం సార్.
1: వెరీ గుడ్ చెప్పండి పుల్లన్న గారు. మరి
2: తండ్రి కొడుకు పెళ్లి గారు పెళ్లి పెట్టాను గురించి జోక్ సార్ ఒకటి.
1: ఓకే చెప్పండి.
2: నాయన రాయదుర్గంలో పాప ఉన్నట్టు చూసేస్తా నాయన. సరే నాయన చూసిరా, చూసే ముందు కాళ్ళ కళ్ళ చేతుల కళ్ళ వచ్చి నిఘా పట్టినాయన అని అంటాడు. శుభోదయం పోతాడు, కాళ్ళెట్లు చూపుతారు చేతులెట్లు చూపుతారు నాయన, నువ్వు పనికి వాళ్ళు ఇంతవద్దు మనం మాట్లాడతావు. కాదురా అట్లా కాదు, కాళ్ళు చొట్లో బిట్లో ఉంటే మళ్ళీ ఇబ్బందులు కదా మనకి, అందుకని చెప్తానరా నిఘా ఉండు. చొట్లో బిట్లో ఉంటే మనలే నెలకు 6,000 నా ఇంట్లో పడుతుంది అంటాడట సార్. అంతే సార్ జోకు.
1: ఓకే ఓకే థ్యాంక్ యూ. శ్రోతల కోసం మరొక పాట విందాం.

0: మల్లె పువ్వల్ నవ్వు చిన్నారి పాపల్ నవ్వు. పాట విన్నారు. హలో.
1: హలో సార్.
0: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమం.
1: గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్.
0: చెప్పండి, మీ పేరు?
1: సార్ బాగున్నారు సార్.
0: మీ పేరండి?
1: సార్ నేను అనిల్పూర్ నుంచి ఆదిత్య ఆఫీస్ నుంచి జబ్బార్ సార్.
0: జబ్బార్ గారు చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నారు సార్. మీరంతా బాగున్నారు సార్?
0: అందరూ బాగున్నారండి జబ్బార్ గారు. మరి మళ్ళీ శ్రోతలందరికీ ఒక మంచి జోక్ వినిపిస్తారా మీరు?
1: చెప్తా సార్. చెప్తాను సార్.
0: చెప్పండి చెప్పండి.
1: సార్ తల్లి కొడుకుంటారు సార్.
0: ఓకే.
1: తల్లి కొడుకుంటే తల్లి ఏమో బాగా చదువుకుంది సార్, అమ్మ కొడుకుని చదివించిందే సార్. సరైన ఒకరోజు షాపింగ్ పోతారు సార్, వీళ్ళు ఇంటి దగ్గర నుంచి.
0: తల్లి కొడుకులు ఇద్దరు షాపింగ్ వెళ్తారు.
1: ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు షాపింగ్ పోతారు సార్.
0: ఓకే.
1: షాపింగ్ లో వచ్చి 110 రూపాయలు వ్యాపారం చేస్తారు సార్ వీళ్ళు.
0: ఓకే.
1: అది ఇంగ్లీష్ లో వచ్చి 110 సార్.
0: ఓకే.
1: అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే పర్స్ మర్చిపోయి తింటుంది సార్. అన్ని తీసుకున్నాక పర్స్ మర్చిపోయింటే మన ఇల్లు దగ్గరే కదా, నువ్వు ఇంటి దగ్గర పోయి 110 తీసుకురాపో అంటుంది సార్. సరే నేను పోతా పోతా చదువుకోలేక సార్.
0: అవును.
1: పోతా పోతా 110 అనుకుంటా 110 అనుకుంటే వెళ్ళిపోతారు సార్. ఇంటి దగ్గర పోయి ఇల్లు అంతా ఎత్తుకులాడితే 110 కనపడలేదు సార్. మళ్ళా మమ్మీ దగ్గరికి వచ్చి అమ్మా 110 కనపడలేదు అని. అప్పుడు ఏంటి అంటే 110 కనపడలేదు కదా, 110 అంటే 110 రూపాయలు తీసుకుని రమ్మని చెప్పింది అది అంటుంది సార్.
0: జబ్బార్ గారు చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్.
1: చిన్న జోక్ ఒకటి చెప్తారా?
0: చెప్పండి చెప్పండి
1: సార్. భార్య భర్త ఇద్దరు పిల్లలు సార్ ట్రైన్లో పోతాను కదా, ట్రైన్లో పైన ఫ్యాన్లు ఉంటాయి కదా సార్, ఫ్యాన్లు తిరుక్కోకుండా ఉంటాయి. తిరుక్కపోతే ఫ్యాన్ తిరగలేదండి, ఎట్లా అంటే అయ్యాలకు ఒక అబ్బాయి ఇసనకాయలు అమ్ముకుంటూ వస్తారు సార్. వస్తానంటే ఒక ఇసనకాయలు తీసుకోండి అంటున్నాను. సరే అని ఇసనకాయలు తీసుకుంటానే ఆమె ఒప్పుకుంటుంది సార్.
0: ఓకే.
1: అబ్బాయి వచ్చి వేరే భోగి లేకపోతాడు, ఒప్పుకుంటే ఇట్లాని మూడోసారి ఇట్లానే కుటుంబం విరిగిపోతుంది సార్. అది
0: ఇసనకాయలు విరిగిపోతుంది.
1: ఏమండి ఇప్పుడే కదా మనం తీసుకుంది, అప్పుడే విరిగిపోయింది అంటే ముందు అబ్బాయి వస్తారు అడుగుదామని. మళ్ళీ అబ్బాయి మళ్ళా రివర్స్ వస్తారు సార్, ఏ బాబు అప్పుడే ఇప్పుడే కదా తీసుకుంది అప్పుడే విరిగిపోయింది అంటే ఎట్లా ఒప్పుకుందామని అంటే ఇట్లనే ఇట్లనే మూడోసారి ఇట్లన్నప్పుడు విరిగిపోయింది అంటే అయ్యో ఏమా నీకేమన్నా తలకాయ ఉండలేదా, ఇసన కదా ముఖం ముందర పెట్టుకుని తలకాయ ఇట్లా ఇట్లా ఊపితే ఇన్ని రోజులైనా వస్తుందమ్మా అంటారు సార్.
0: అంటే అట్లా ఉన్నాయన్నమాట విసనకర్రలు.
1: విసనకర్ర ఊపకూడదమ్మా, తలకాయ ఇట్లా ఇట్లా ఊపాల విసనకర్ర ముందర పెట్టుకొని అని చెప్తారు సార్.
0: ఓకే జబ్బార్ గారు ధన్యవాదాలు అండి. హలో హలో హలో, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే సార్.
0: నమస్కారం అమ్మా, మీ పేరు?

0: హలో సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు?
1: కోటంక నుంచి.
0: చెప్పండి, మరి తొందరగా ఒక జోక్ వినిపించండి మరి శ్రోతలందరికి. సినిమా పాట కదమ్మా మీరు, ఒక ఇవాళ మనం మీ హాస్యం మా గీతం కదా. కాదమ్మా, ఎల్లమ్మ గారు చక్కటి జోక్ వినిపిస్తారా అంటున్నా శ్రోతలకు. ఎందుకంటే ఇవాళ కార్యక్రమం అది కదమ్మా, అందుకు. మరి త్వరగా వినిపించండి. అమ్మ జోక్ చెప్పమన్నా జోక్ చెప్పమన్నా కానీ ఇంటి సమస్య కాదమ్మా. ఓకేమ్మా, ధన్యవాదాలు. శ్రోతలకు ఫోన్ లైన్ తగిలిన ఆనందంలో చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళు మామూలుగా కొన్ని సమస్యలు కూడా అడుగుతున్నారు. కానీ ఈవేళ మీ హాస్యం మా గీతం ఈ కార్యక్రమానికి ఎంతోమంది శ్రోతలు ఫోన్ చేసి చక్కటి జోకులు వినిపించారు, అలాగే ఒక రెండు పాటలు కూడా వినిపించాం. ఫోన్ చేసి జోక్స్ వినిపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈనాటి మీ హాస్యం మా గీతం కార్యక్రమం సమాప్తం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. వార్తల వివరాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందన్నారు. క్లస్టర్ విధానంలో అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్, అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువత యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: అదేవిధంగా జూలై 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి విచ్చేసిన తోకన్ సాహుతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్టంలో మున్సిపల్ హౌసింగ్ శాఖ

0: రాష్టంలో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి దార్శనికతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవంలో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా రేపు ఉదయం 11:45 జొన్నగిరిలో ప్లాంట్ మొదటి యూనిట్ను ప్రారంభించి, అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:20 జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరి బంగారం శుద్ది కర్మాగారాన్ని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: ఈ రాష్ట్రానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ ని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా 2 బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేశాం. చిత్తూరులో, అనంతపూర్లో ఈ ఏరియాలన్నీ కూడా రామగిరి, అనంతపూర్ డిస్టిక్ట్లో కూడా చూసాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన రాష్ట వ్యాప్తంగా జరగనుంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఈ రోజు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఈరోజు కలిసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యాభివృద్ది కార్యక్రమాలను ప్రొఫెసర్ ఈ సమావేశంలో గవర్నర్కి వివరించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అనుసంధాన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో పలు విద్యా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమర్పించిన 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు రఘురామకృష్ణ

0: రాజు తెలియజేస్తూ,
1: గాజువాక ప్రాంతంలోని సమస్యలు అన్నింటి మీద కూడా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎఫెక్టివ్గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది.
0: నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా కళా జాతర బృందంతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ సిబ్బంది ఈగల్ టీంతో కలిసి వెంకంపేట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించి డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, ఆ తర్వాత రైతులకు సూచనలు, చివరిగా వాతావరణ వివరాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 షాలిహుండం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజరి కార్యక్రమంలో శ్రీరామ షోడోచాపచార స్తవం వింటారు. 6:30 వెనుదొక మాట

వినిపిస్తున్న వారు శ్రీమతి బి లక్ష్మి. 6:35 సేద్యప్ శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో యాజమాన్య పద్ధతులు, కదిరి పరిశోధన స్థానం, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారు అందించి వివరాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ. ఈనాటి కార్యక్రమంలో మన చుట్టూ ఉండే జంతువులు సంభాషకులు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు న్యాయవాది శ్రీ సి రమేష్ నాథ్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.

0: సంభాషకులు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు న్యాయవాది శ్రీ సి రమేష్ నాథ్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎం మనోహర్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6:00 లలిత గీతం, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు వింటారు. అనంతరం శ్రీమతి కె ఓబులమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 అదృష్టం నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. 9:16 స్పాట్లైట్, 9:30 నాటిక ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో భాగంగా హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు కూరగాయలు, పూలతోటల్లో వచ్చే వివిధ రకాల సమస్యలపై రైతు సోదరులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికల మాధవి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, సాహిత్యం జొన్నవిత్తుల, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: కార్యక్రమంలో తర్వాత వినండి. గజనీ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాట, వెన్నెల కంటి సాహిత్యం, సంగీతం హరీష్ జయరాజ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: 10 లక్షల లాటరీ నాకా?
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: వింటున్న పాట

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు

0: నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మీరు వింటున్న పాట తలంబ్రాల చిత్రం కోసం పి సుశీల పాడిన పాట అది.

పాట విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి డాక్టర్ సి నారాయణ రెడ్డి స్వయంగా గానం చేసిన తెలుగు గజల్ ఒకటి.

తెలుగు గజల్ మీరు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: de digo lugar.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మ విభూషణ్,

0: 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకించంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ధి చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: अलिनो के कारण कमजोर मानसून रहने की जो संभावित स्थितियां हैं और जिसका प्रभाव अब दिखने भी लगा है, क्योंकि मानसून अभी काफी लेट चल रहा है, इसलिए ओवरऑल अभी तक 43% बरसात कम हुई है और आगे भी जो मौसम का अनुमान है कमजोर रहने की संभावना है.
0: विदेशांग मंत्री डॉक्टर एस जयशंकर ईरोजु मंगोलिया विदेशांग मंत्री बैट्स सेट्सेक, పరిశ్రమలు గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని

0: ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారి ప్రసంగం విందాం.
4: రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు బాలాజీ నాయక్, కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో విస్తరణ శాస్త్రవేత్తగా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలను చూసుకున్నట్లయితే రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా తోడ్పడతాయి, సహాయపడతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ఉపయోగపడే ఏవే ఉన్నాయి. మొదటిగా వాతావరణ సమాచారం గురించి, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలుల వేగం వంటి వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే సమయానుకూలంగా విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, పురుగు మందులు పిచికారీ చేసుకునే నిర్ణయాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే పంటలపై సలహాలు, పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడి రకాలు, ఆధునిక యాజమాన్య పద్ధతులపై సమాచారాన్ని అందుతుంది. నేల రకం ఆధారంగా ఏ పంట అనుకూలమో తెలుసుకోవచ్చు. తర్వాత పురుగు మరియు తెగుళ్ళ గుర్తింపు గురించి యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఫోటో తీసి పురుగు లేదా తెగుళ్ళ సమస్యను గుర్తించుకోవచ్చు. సరైన మందు మోతాదు వాడే విధానం గురించి సలహాలు పొందవచ్చు. మార్కెటింగ్ ధరల గురించి సమాచారాన్ని పొందవచ్చు. వివిధ మార్కెట్లలో పంటల ధరలు తెలుసుకొని మంచి ధర వచ్చే చోట అమ్ముకోవచ్చు. మధ్యవర్తులపై ఆధారపడడం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ పథకాల సమాచారాన్ని కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయి, రైతు పథకాలు, బీమా పథకాలు, రుణ వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నేల ఆరోగ్య నిర్వహణ గురించి సాయిల్ హెల్త్ కార్డ్స్ సమాచారం ద్వారా నేలలో పోషక లోపాలను తెలుసుకొని అవసరమైన మోతాదులో ఎరువులను వాడుకోవచ్చు. ఖర్చు తగ్గి దిగుబడిని పెంచుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా, డ్రిప్ ఇరిగేషన్ కానీ, నీటి అవసరం, పంట నీటి షెడ్యూల్ వంటి వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నీరును కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే మనం శిక్షణలు మరియు నిపుణుల యొక్క సలహాలను తీసుకోవచ్చు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కావచ్చు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు కావచ్చు,

ఉండవచ్చు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలలో శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళ ద్వారా నిపుణుల నుండి సలహాలు పొందవచ్చు. వీడియోలు మరియు ఆడియోలు శిక్షణా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ వ్యవసాయ సలహాలు ఏ విధంగా పొందవచ్చు అనేది గతం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం రేడియో ద్వారా వ్యవసాయ సమాచారాన్ని పొందేవాళ్ళము, తరువాత టెలివిజన్ వచ్చింది, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు వచ్చాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అలాగే కొన్ని వ్యవసాయ స్థానాలలో ఇప్పుడు ప్రజెంట్ కృషి విజ్ఞాన కేంద్రాల్లో వ్యవసాయ సమాచార కియోస్కో ఉంటుంది, అలాగే రైతు సేవా కేంద్రాలలో కూడా కియోస్కో ఉంటుంది. అలాగే రీసెంట్గా మన ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆంగ్రు ఫారం రేడియో డెవలప్ చేయడం జరిగింది. అలాగే పంటలపై లఘు చిత్రాలు తీసుకోవడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల యాప్ చూసుకున్నట్లయితే ఆంగ్రు ASR యాప్ అనే ద్వారా ఉంటుంది, అలాగే కృషి విజ్ఞాన యాప్ అనేది కూడా మనం ఆంగ్రు విశ్వవిద్యాలయం వల్ల డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ప్రింట్ మీడియా ద్వారా వ్యవసాయ సూచనలు పొందవచ్చు, సాంఘిక ప్రసారాల మాధ్యమాల ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా కానీ, బ్లాగ్ల ద్వారా కానీ, టెలిగ్రామ్ యాప్ల ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మనం సమాచారాన్ని పొందవచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములు ఫౌండేషన్ ద్వారా చాలా వరకు లైవ్ సెషన్స్ సలహాలు రైతులకు అందివ్వడం జరుగుతుంది. అలాగే పోర్టల్స్ ఉన్నాయి మరియు వెబ్సైట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు సేవా కేంద్రాల అనుసంధానంతో డిజిటల్ కియోస్కోలు ఉన్నాయి, పాడి పంటలు అనే ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ పొందవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు మొబైల్ యాప్స్ చూసుకున్నట్లయితే మనకు కావలసిన పంట గురించి, వాటి చీడపీడల గురించి సమయానుకూలంగా ఎటువంటి టెక్నాలజీని మనం పొందవచ్చు, ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనే విధానం పైన ఈ యాప్ పనిచేస్తుంది. అలాగే కిసాన్ ఈ సేవా యాప్, అగ్రికల్చర్ యాప్స్ కూడా ఉన్నది. తర్వాత వ్యవసాయం మ్యాగజైన్ అనేది కూడా ఉంటుంది. అలాగే నా పంట అగ్రికల్చర్ ఫామ్ గ్రీన్ అగ్రిటెక్ అనే యాప్ కూడా ఉంటుంది. దీని ద్వారా మన పంటల్లో మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. అలాగే రైతు నేస్తం అనేది ఒక మ్యాగజైన్ ఉండదండి, ఆ మ్యాగజైన్ ద్వారా కూడా మనం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే కాటన్ తెలుగు అండి జయలక్ష్మి అగ్రోటెక్ ద్వారా వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఈ యాప్ ద్వారా కూడా పత్తి పంటలలో కావాల్సిన మనకి వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు. వ్యవసాయ యంత్రాలు అంటే ఫార్మ్ మెకనైజేషన్స్ గురించి, మొత్తం ప్రతి ఒక్క పనిముట్ల గురించి యాప్లో పొందుపరచడం జరిగింది. అలాగే సేంద్రియ వరి, సేంద్రియ పద్ధతుల్లో ఎలా అవలంబించాలి, ఎలా దిగుబడి పొందాలి అనే విధంగా ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ స్టూడెంట్స్ టెక్ ఇండియా అనేది ఒక యాప్ ద్వారా ఉంటుంది, స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ కావాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది. పాడి పరిశ్రమ, పాడి పరిశ్రమలలో పాడి గురించి ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల యాప్లు కూడా మన దగ్గర ఉంటాయి. వెజిటబుల్ క్రాప్స్ గురించి కానీ క్రాప్ ఇన్ఫో ఇండియా అగ్రికల్చర్ అని, రైస్ ఇన్ తెలుగు ఆంగ్రు.com యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. వ్యవసాయ జ్ఞానం, ఈ యాప్ ద్వారా కూడా వ్యవసాయంలో నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే అన్నదాత, మన అన్నదాత అనే ప్రోగ్రాం ద్వారా కూడా చూసుకోవచ్చు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే యాప్ ద్వారా ఉన్నది, ఈ యాప్ ద్వారా కూడా మనం జీరో బడ్జెట్ అగ్రికల్చర్ అంటారు, ఈ విధంగా మనం ఏ విధంగా అవలంబించుకోవాలనేది ఉంటుంది. న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఒక యాప్ డెవలప్ ఉంది, దీన్ని కూడా మనం రైతులు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్ మొబైల్ ద్వారా రైతులకు వ్యవసాయ సలహాలు అనేది భారతదేశంలో కిసాన్ సారథి అనే వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. ఈ వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు మరియు సేవలను పొందేందుకు రైతులకు ఒకే వేదికపై అందించడం యాప్ యొక్క లక్షణం. ఈ యాప్ ద్వారా రైతుల పంట బీమా, సబ్సిడీలు, వాతావరణ అప్డేట్లు, మార్కెట్ ధరలు మరియు ఇతర సంబంధిత అంశాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా రైతులకు శిక్షణ మరియు మార్గదర్శక సూత్రాలతో పాటు వ్యవసాయ సంబంధించిన సంస్థలు మరియు నిపుణులు డైరెక్టరీలను కూడా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ కేవీకే మరియు ఏరువాక కేంద్రాలలో ఈ కిసాన్ సారథి యాప్లో రైతులను నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా మన కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 30,400 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వీటితో పాటు ఇంకా నమోదు

కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. రైతులకు ఉచితంగా ప్రశ్నలు అడగవచ్చు, మరియు రైతుల ప్రశ్నలు కేవీకే శాస్త్రవేత్తల ద్వారా ఫోన్ కాల్స్ రూపంలో కూడా మన కిసాన్ సారథి మాధ్యమం ద్వారా చేరవేయబడుతుంది. రైతులకు జవాబులను నివృత్తి చేయడం జరుగుతుంది. రైతులకు వారి మొబైల్ ఫోన్ ద్వారా కానీ తరచూ వాయిస్ మెసేజ్ను అందజేయబడడం జరుగుతుంది. ఈ కిసాన్ సారథి యాప్ స్వయంగా మనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే యాంగ్రూ డెవలప్ చేసింది యాంగ్రూ ఫామ్ రేడియో. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా farmradio.in అనేది 2018 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో వివిధ పంటల వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అనుబంధ సమాచారాలను శబ్ద రూపంలో రికార్డులు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే వివిధ పంటలలో చీడపీడల గురించి, అలాగే సాంకేతిక నైపుణ్యాల గురించి లఘు చిత్రాలను రూపొందించడం జరుగుతుంది. ఆరుతడి విధానంలో వరి సాగు, యాంత్రీకరణ ద్వారా వరి సాగు, వితజల్లే పద్ధతిలో వరి సాగు సఫలీకృతమైన రైతుల విజయగాథలను, అలాగే వివిధ పంటలలో

యాప్ స్వయంగా మనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే యాంగ్రూ డెవలప్ చేసింది యాంగ్రూ ఫార్మ్ రేడియో. ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా farmradio.in అనేది 2018 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో వివిధ పంటల వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అనుబంధ సమాచారాలను శబ్ద రూపంలో రికార్డులు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే వివిధ పంటలలో చీడపీడల గురించి అలాగే సాంకేతిక నైపుణ్యాల గురించి లఘు చిత్రాలను రూపొందించడం జరుగుతుంది. ఆరు తడి విధానంలో వరి సాగు, యాంత్రీకరణ ద్వారా వరి సాగు, వితజల్లే పద్ధతిలో వరి సాగు సఫలీకృతమైన రైతుల విజయగాథలను, అలాగే వివిధ పంటలలో సమగ్ర యాజమాన పద్ధతుల గురించి, వ్యవసాయంలో డ్రోన్ వినియోగం గురించి ఎలక్ట్రానిక్ వింగ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వీడియోల రూపంలో పొందుపరిచి యాంగ్రో యూట్యూబ్ ఛానల్లో రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు మీరు ఈ యాప్ల ద్వారా ఉపయోగించుకొని సమయానుకూలంగా తమ ఖర్చులను తగ్గించుకొని అధిక దిగుబడి, అధిక ఆదాయాన్ని పొందుపరిచే విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కృషి చేయడం జరుగుతుంది. అలాగే విశ్వవిద్యాలయం వారు డెవలప్ చేసిన యాంగ్రూ ASR యాప్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ఇందులో వరి, చెరుకు, అప్పరాలు అనగా మినుములు, పెసలు, కందులు, ప్రత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు చూసుకున్నట్లయితే జొన్న, సజ్జ, రాగి, కొర్ర, శ్యామ మరియు నూనె గింజలు, ఆముదం, వేరుశనగ, కుసుమ, నువ్వులు, పొద్దుతిడు యాజమాన్య పద్ధతులపై యాంగ్రూ ASR యాప్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మన యాజమాన్య పద్ధతులతో పాటు విత్తనం రకాలు, అనుకూలమైన నేలలు, పొలం తయారీ రకాలు, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడల యాజమాన్యం, దిగుబడి వివరాలు మొత్తంగా పొందుపరిచి ఉంటుంది. కాబట్టి తెలుగు భాషలోనే మనకు అనుకూలమయ్యే, మనకు సులువుగా అర్థమయ్యే విధంగానే ఉంటాయి. ఈ సమాచారాన్ని ఆంగ్లంలో కూడా అందుబాటులో ఉంటుంది. మరింత సమాచారం కోసం రైతు కాల్ సెంటర్ అయిన 1800 425 0430 ఫోన్ చేసి కూడా మన ప్రశ్నలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన రెండో యాప్ కృషి విజ్ఞాన్ యాప్. ఈ యాప్ అనేది కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శ్రీకాకుళం వారు అభివృద్ధి చేశారు. ఇందులో రైతులకు, విస్తరణ అధికారులకు సులువుగా అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో వివిధ పంటల వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కొబ్బరి యాజమాన్య పద్ధతులను, విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి, వాటి రకాలు, వాటి గుణగణాలు, ఎరువుల యాజమాన్యం, అంతర్కృషి, పురుగు తెగుళ్ళు యాజమాన్యం, నూతన సాంకేతిక పద్ధతులు విఫలంగా వివరించడంతో పాటు వీటికి సంబంధించిన ఫోటోలు కూడా అందులో పొందుపరచడం జరిగినది. అంతేకాకుండా పొలం గణాంకాల ద్వారా సాగు విస్తీర్ణం, పంటను బట్టి ఎంత దూరంలో నాటితే ఎన్ని మొక్కలు పడతాయో సులువుగా తెలుసుకోవచ్చు మనం. రైతు క్షేత్రస్థాయిలో సందేహాలను వెనువెంటనే శాస్త్రవేత్తలతో పాటు సంభాషించి నివృత్తి చేసుకోవడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యాన శాఖ కావచ్చు, మత్స్యశాఖ, చేపల పెంపకం మరియు వాతావరణం నిర్వహిస్తున్న కాల్ సెంటర్ల టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా కూడా అనుసంధానం చేయబడి ఉంటాయి. కాబట్టి మనం ప్రశ్నలను నివృత్తి చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయం పరిధిలో పరిశోధన, ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాలు వాటి చిరునామాతో పాటు అందులో పొందుపరచడం జరిగినది. వరి పంటలలో ఉత్తమ యాజమాన్య పద్ధతుల పరిశోధన గురించి కూడా క్లుప్తంగా పొందుపరచడం జరిగినది. అలాగే కొబ్బరి పంటలలో ఉత్తమ యాజమాన్య పద్ధతుల గురించి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్ లింకుల ద్వారా అందులో పొందుపరచడం జరిగినది. ఇప్పటికీ ఈ యాప్ని 41,000 పైగా రిజిస్ట్రేషన్ అయ్యారు. అలాగే వ్యవసాయ వాతావరణ యాప్ ఉన్నది. ఈ అప్లికేషన్ AICRPAM అనంతపురం వారు రూపొందించినది. ఈ యాప్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అన్ని జిల్లాల వారు పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 2000 డౌన్లోడ్స్ నమోదయ్యాయి. అలాగే ప్రింట్ మీడియా ద్వారా వ్యవసాయ సూచనలు తెలుసుకోవాలంటే రైతులకు సమాచారం అందించడంలో వార్తాపత్రికలు, దినపత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. పలు పత్రికలు కేవలం వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు సంబంధించిన వార్తలు, సూచనలు మరియు సలహాలతో రైతులకు మరింత చేరువైనాయి. వాటిలో ముఖ్యంగా వ్యవసాయం, పాడి పంట, సేద్య ఫలం, రైతు నేస్తం, అగ్రిక్లినిక్,
రైతువాణి, రైతులోకం, స్వర్ణ సేద్యం, చైతన్య సేద్యం, ఏరువాక మరియు కృషి జాగారణ్. ఇందులో ముఖ్యమైన దినపత్రిక.

0: అన్ని దినపత్రికలలోనూ వ్యవసాయకు సంబంధించిన సమాచారం ప్రత్యేక పేజీలను కేటాయిస్తారు. అలాగే సోషల్ మీడియా ద్వారా చూసుకున్నట్లయితే బ్లాగ్, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల గ్రూపులు ఉన్నాయి. యాంగ్రీ వాళ్ళు రూపొందించిన యూట్యూబ్ ఛానళ్ళు www.youtube.com/@angru.ap కూడా మనం చూసుకోవచ్చు. ఇందులో వివిధ రకాల పంటల గురించి వీడియోస్, లఘు చిత్రాలను పొందుపరచడం జరిగింది. టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది. ఈ మధ్య వ్యవసాయ సమాచారం వ్యాప్తికి వివిధ సంస్థలు టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా రైతులను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్క కృషి విజ్ఞాన కేంద్రాలు ప్లస్ ఏరువాక కేంద్రాల్లోనూ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. వివిధ కృషి కేంద్రాలు, ఏరువాక కేంద్రాలలో పంటల వారీగా, ప్రాంతాల వారీగా రైతులతో వాట్సాప్ గ్రూపులను తయారు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు చూసుకున్నట్లయితే కృషి విజ్ఞాన కేంద్రం, విస్తరణ కేంద్రాలు రిలయన్స్ ఫౌండేషన్ వారితో సంయుక్తంగా నాలెడ్జ్ ఆన్ వీల్స్, డయల్ అవుట్, సిటీ కేబుల్లో ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ను వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా రైతులకు సేవలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 25 జిల్లాల్లోనూ రైతులకు సేవలు అందించడం జరుగుతుంది. పోర్టల్స్ మరియు వెబ్సైట్లు చూసుకున్నట్లయితే www.icr.org.in, అలాగే apagrisnet.gov.in, అలాగే www.kisansaridhi.in, www.angro.ac.in, www.farmers.gov.in, అలాగే www.agropedia.iitk.ac.in అనే చాలా వెబ్సైట్లు మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. రైతు సేవా కేంద్రాలలో కూడా మనం అనుసంధానమై ఉంటాము. అలాగే రైతు సేవా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు చూసుకున్నట్లయితే వివిధ రైతు కేంద్రాలలో విధి నిర్వహణలో ఉన్న వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉద్యోగాలను వాట్సాప్ మరియు టెలిగ్రామ్ యాప్స్ ద్వారా గ్రూపులకు ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే ఈ ఉద్యోగులతో తరచుగా వివిధ పంటలలో సమస్యలపై నివారణ చర్యలు, వాతావరణం మరియు పంటల ధరలు వాటి గురించి శిక్షణా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మెసేజ్ రూపంలో వాళ్లకు సమాచారాన్ని ఇవ్వగలుగుతుంటాము. అలాగే RSK డిజిటల్ కియోస్కో కూడా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించినది. రాష్ట్రంలోని ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ఒక డిజిటల్ కియోస్కో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కియోస్కో ద్వారా రైతులకు మార్కెట్ ధరలు కానీ, వాతావరణ ముందస్తు సమాచారం కానీ, వ్యవసాయ సమాచారం కానీ ఈ మ్యాగజైన్ రూపంలో రైతులకు సమాచారాన్ని ఇవ్వగలుగుతుంటాము. అలాగే పాడి పంటలు ఛానల్ కూడా ఉంది. ఈ వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ఈ పాడి పంటలు ఛానల్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వ్యవసాయ సమాచారంతో పాటు అనుబంధ శాఖలలో ఉన్న వివిధ సంక్షేమ పథకాల గురించి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే RSKలో ఉన్న స్మార్ట్ టీవీల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. రైతుల అభిప్రాయాలను సేకరించి వాటి ప్రకారంగా కూడా పాడి పంటల ఛానల్లో మార్పు చేర్పులు చేస్తూ ఉంటాము. ప్రణాళిక పరంగా చేపట్టడం, సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. యాంగ్రూ యొక్క శాస్త్రవేత్తలు ఈ ఛానల్ ద్వారా రైతులకు అప్పటి పరిస్థితులు తదనుగుణంగా పంటలకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తూ ఉంటాము. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మరియు సాయంత్రం 4 గంటలకి సమాచారం ఇవ్వబడుతుంది. ఇది ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు ఉపయోగపడే అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. ధన్యవాదాలు.
1: మీరింతవరకు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారి ప్రసంగం విన్నారు, రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: తర్వాత రైతులకు సూచనలు.
3: ప్రియమైన ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా పశుపోషకులు మరియు గొర్రెల మేకల పెంపకదారులకు నా నమస్కారాలు. ఈరోజు వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలుగుల గురించి వివరించుచున్నాను. ముందుగా ఈ సంవత్సరం ఋతుపవనాలు మన రాష్ట్రానికి రావడం, వర్షాకాలం మొదలవడంతో పశువులు మరియు గొర్రెల మేకల యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవడంతో రోగాల బారిన పడకుండా పశు సంపదను కాపాడుకోవచ్చు. కాలం వాతావరణాన్ని బట్టి మానవులు మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులు

0: అంటువ్యాధులు, ఇతర వ్యాధులు బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వర్షపు నీళ్లు, మొలిచిన పచ్చిక గడ్డిపైన ఉండే కీటకాలు, కలుషితమైన మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలకు, ఆవులకు పలు రకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధులు బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా పశువులలో వర్షాకాలంలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు మరియు వాటి నివారణ గురించి మనం పరిశీలిద్దాం. వర్షాకాలం నందు దోమలు బాహ్య పరాన్నజీవులు, అంతర పరాన్నజీవులు పునరుత్పత్తి వలన పశువులలో రోగ నిరోధక శక్తి క్షీణించడంతో పాటు రోగాలు సంక్రమించే అవకాశం ఉంటుంది. కావున బాహ్య పరాన్నజీవులను, అంతర పరాన్నజీవులను నివారించుకోవాల్సిందిగా రైతు సోదరులకు నేను తెలుపుకుంటున్నాను. పెద్ద పశువులలో ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పలు రకాల వైరల్ మరియు బ్యాక్టీరియల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద పశువులలో గొంతువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధి మరియు జబ్బ వ్యాధి, కుందేటి వ్యాధి, ట్రిపినోజోమియాసిస్, టైలేరియాసిస్, బెబీసియోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గొంతు వాపు వ్యాధి వర్షాకాలంలో ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గురక వ్యాధి అని కూడా అంటాము. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవాల వలన ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. కలుషిత నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధిన బారిన పశువులు పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ కారుస్తూ గురక, శ్వాస పీల్చడం కష్టంగా ఉండడము, పశువులు ఆయాసపడము, ఈ లక్షణాలు పశువులలో కనిపిస్తూ ఉంటాయి. జ్వరము తీవ్రత 104 నుండి 106 డిగ్రీల వరకు ఈ వ్యాధిలో ఉంటుంది. గొంతు కింద నీరు దిగి గొంతు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన పశువులు 24 గంటల్లో మరణించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు పశుసంవర్ధక శాఖ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు తప్పనిసరిగా వ్యాధి ప్రబలే ప్రాంతాలలో వేసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన వెడల తక్షణమే స్థానిక పశు వైద్యుని సంప్రదించి యాంటీబయాటిక్ మందులు మరియు జ్వరంకి సంబంధించిన మందులు తిప్పించవలసి ఉంటుంది. ఈ కాలంలో గొంతువాపు వ్యాధితో పాటు గాలికుంటు వ్యాధి కూడా సోకే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధికి టీకాలు ఉచితంగా అందించడం జరుగుతుంది. పశు పోషకులు తప్పనిసరిగా ఈ టీకాలు వాడవలసి ఉంటుంది. ఈ టీకాలు వాడని ఎడల పశువులకు గాలికుంటు వ్యాధి వైరస్ ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిలో 104 నుంచి 105 డిగ్రీల జ్వరము మరియు నోటిపుండ్లు, గిట్టెల పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న దూడలలో ఈ వ్యాధి తీవ్రంగా ఉంటుంది. చిన్న దూడలు ఈ వ్యాధి వలన మరణించే అవకాశం ఉంటుంది. కావున వ్యాధి సోకకుండా ప్రతి 6 నెలలకు పశుసంవర్ధక శాఖ ద్వారా అందించే గాలికుంటు టీకాలు ఉచితంగా రైతు సోదరులు పొందవలసిందిగా నేను కోరుచున్నాను. గాలికుంటు వ్యాధితో పాటు జబ్బవాపు వ్యాధి కూడా ఈ వర్షాకాలంలో మన పశువులకు సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకకుండా పశుసంవర్ధక శాఖ ద్వారా టీకాలు అందించడం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు భుజము, తొడ ప్రాంతాలలో కండరాలు, మాంసము కుళ్ళిపోవడము. ఈ వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్లు వాడవలసి ఉంటుంది. ఈ వ్యాధి సోకకుండా పశుసంవర్ధక శాఖ ద్వారా అందించే టీకాలను వాడి వ్యాధిని నివారించుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు బాహ్య పరాన్నజీవులు అధికంగా మన కొట్టాలలో ఉండే అవకాశం ఉంటుంది. దోమలు, గోమారులు, పిడుదులు, జోరీగల వల్ల పశువులలో పలు వైరల్ మరియు ప్రోటోజోవల్ రోగాలు సోకే అవకాశం ఉంటుంది.
1: చివరిగా వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబో రోజుల్లో చిరు జల్లుల నుండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 36.6 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.5 నుంచి 25.8 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 65 నుంచి 70%, మధ్యాహ్నం పూట 40 నుంచి 60% నమోదయ్యే అవకాశం.

0: అవకాశం ఉంది. రైతు సోదరులు సాంప్రదాయ పద్ధతిలో అంటే నాగలితో విత్తనం విత్తడం కన్నా వ్యవసాయ యంత్రాలు అనంత విత్తన గొర్రు ఉపయోగించి విత్తడం వలన తక్కువ సమయంలో ఎక్కువ విత్తనం విత్తవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:45. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వరంగల్ కేంద్రం నుంచి.
3: పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
4: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
5: ఇది భారతదేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ గా వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర ఫలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
4: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
5: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్తు ఛార్జ్ను తగ్గించుకోవడం కోసము ఈ సౌర ఫలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్తును వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర ఫలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనుమానైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజిలీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్లు అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర ఫలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి పద్ధతి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
4: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
5: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర ఫలకాలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్దగా కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది. ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే

0: సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే కనుక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీదనే ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి
1: సూర్య గర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెళ్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
0: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది దీంట్లో. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి, 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్ దీనికి. మన కరెంటు బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది, దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గానీ 3 కిలోవాట్ గానీ వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంటు బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం అది. ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి, దాని నుంచి మనకు ఏసీ డీసీ వైర్స్ వస్తాయి. ఏసీ డీసీ వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది, ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీ డీసీ మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు. మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్న ఆ పోర్టల్ ఓపెన్ TSNPDCL నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము ఇది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింపజేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు NPDCL వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా DCR ప్యానల్స్ అనే నాన్ DCR ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో, DCR ప్యానల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింపజేస్తుంది కాబట్టి NPDCL వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ మీకు DCR ప్యానల్స్ పెట్టిల్లా. DCR ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్, ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లా లేదా అని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి PDCL వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ 1.5 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికి అయితే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్ దీనికి, మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక 2 ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే 2 ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా, ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే, కొందరు అవగాహన రాహిత్యంతో

0: గవర్నమెంట్ కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్ గా 6 మంత్స్ బయో బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మా మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు, ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు, తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు. టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది, కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ గానీ 4 వీలర్స్ గానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడే దానికంటే ఫ్యూచర్ లో ఎక్కువ అవసరం పడుతుంది, కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటాం అని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్య కిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది, తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రావితే అందరికీ ఆమోదయోగ్యం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ప్రొడక్ట్ అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ప్రొడక్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. మేము 4-5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడిపోయాము. అంటే 2,30,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుందని చెప్పేసి చెప్తున్నాం. 2,30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది అకౌంట్ లో. డైలీ 10-15 మినిట్స్ వరకు జనరేట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. మా దగ్గర ఇప్పటి వరకు అయితే పవర్ తో ఇబ్బంది అలాగే పెట్టుకున్నప్పటినుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 300 యూనిట్ల వరకు జనరేట్ అవుతాయి సార్. ఈజీగా మీకు ఏదో ఏ వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయని చెప్పేసి చెప్పారు. పెట్టి ఇప్పటి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000-2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇది పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పైన మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లను ఇంటర్నెట్ వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పడతాయని చెప్పి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాకు మామూలుగా డైలీ కరెంట్ ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళని అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక 10,000 అన్నప్పుడు వీళ్ళు ఒక్కటిసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1-2 ఇయర్స్ లో మనకి ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 ఇయర్స్ వరకు మాకు చేసే కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
3: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన

పాట సాహిత్య వేటూరి సుందరమూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై ప్రేమ ఖైదీ చిత్రం నుంచి ఈ పాట.

అనంతపురం సిండికేట్ నగర్ నుంచి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి, ఆంజనేయులు, ఓబులమ్మ, వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామమూర్తి, యంగముని, బాలాజీ, హేమంత సాయి, మరి వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం బప్పిల హరి.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూలతోటల్లో వచ్చే వివిధ రకాల సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికల మాధవి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, ధరణి, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, సాత్విక్ వీరంతా కోరికపై సీమసింహం చిత్రం నుంచి మను రాధిక పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం శ్రీనివాస్, సంగీతం మణిశర్మ.

తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వరులు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్, కుమరయ్య, కార్తీక్ వీరందరి కోరికపై తరంగిణి చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమున్నమ్మ, రవికుమార్, నవీన్ కుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట ఆస్తిపరుడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి. భావన చాడు చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య.

కార్యక్రమంలో చివరిగా వినండి, భావన చాడు చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోరికపై భావన్నచ్చాడు చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీ రంగ ప్రముఖులు ముమ్ముట్టి అల్కా యాజ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో తొలి విడతగా 66 మందికి ఇటీవల అందచేయగా, మిగిలిన వారికి ఈరోజు ప్రదానం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాని న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 10 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17 అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఇప్పటి వరకు 11 భారతదేశానికి వచ్చే నౌకలు హార్మోస్ జలసంధి ద్వారా ప్రయాణించాయని తెలిపారు. వీటిలో 3 భారత జెండా కలిగిన ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయని, ఒక్కో నౌకలో 285,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉన్నట్టు తెలిపారు. అదనంగా ఒక విదేశీ జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక, ఒక విదేశీ జెండా కలిగిన ముడి చమురు నౌక, ఎరువుల సరుకును తీసుకెళ్తున్న మరో 6 విదేశీ జెండా కలిగిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన భారత జెండా కలిగిన నౌకలు కూడా త్వరలోనే హార్మోస్ జలసంధిని దాటుతాయని తెలిపారు. అదేవిధంగా ఖతార్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,
1: Very unfortunate deaths of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking to the local authorities for the identification of the mortal remains as also for the transportation of mortal remains to India.
0: భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా ఎడిషన్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని లాహిరి తెలిపారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించామని, ముఖ్యంగా ఔషధ

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తల ప్రసారమైతే విజయవాడ కేంద్రం.

0: వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నాఫెడ్ కొత్త వేలం పోర్టల్ నాఫిక్స్ డాట్ ఇన్ ను కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ డిజిటల్ వేదిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, పారదర్శక వేలం ప్రక్రియలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: నాఫెడ్ నే కిసాన్ పరివారోకు ఉచ్చ శిక్షా కే లియే ఔర్ అప్నే కెరియర్ కే లియే అప్నే మునాఫే కా 1% छात्रवृत्ति के लिए देना का निर्णय किया है. मुझे विश्वास है कि ये व्यवस्था से किसानों के बच्चों को अपने उच्च करियर गढ़ने में जितनी भी दिक्कतें आती हैं, वो दिक्कतों के समाधान के लिए बहुत बड़ा फायदा होगा.
0: అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల్లో ఒకరిని కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరతీలు ఈరోజు వియత్నాం చేరుకున్నాయి. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరతి ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో భాగంగా వియత్నాంలోని నియారాంగ్ పోర్టుకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత నౌకలకు వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పెరుగుతున్న సముద్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మే నెలలో భారత్ వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్న తరువాత వియత్నాంలో భారత నౌకాదళం చేపడుతున్న తొలి ప్రధాన స్థాయి సముద్ర ఉనికి ఇదేనని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ 7 to 20 సెంటీమీటర్ లైక్లీ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ సమ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం డ్యూరింగ్ ద వీక్. టుడే దేర్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ అట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ ఓవర్ కొంకన్ అండ్ గోవా కోస్ట్. హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ నెక్స్ట్ 4-5 డేస్ అండ్ ఓవర్ విదర్భ, సౌత్ ఈస్ట్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్ డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్.
0: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. దీనివల్ల సరఫరా వ్యవస్థలోని అడ్డంకులు తొలగిపోతాయని, ఎరువులు, రసాయనాలు వంటి కీలక వస్తువుల కొరతను పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లు సాంప్రదాయేతర ముప్పులు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయన్నారు. ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1718 00 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ

0: విభాగం ఐఎండి వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఎప్పుడు వినండి.
1: శాలిహుండం రూపకం నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, సహకారం శ్రీ కేవీ రావు.

పర్యాటకుల పాలిటి స్వర్గధామం ఈ ఆంధ్రదేశం. పర్యటించాలనే కోరిక ఉంటే చాలు, ఆ వ్యక్తిని తన వైపు ఆకర్షించుకోగల శక్తిశాలిని ఈ ఆంధ్రావని. చారిత్రక విశేషాలకు ఇది తరగని గని. నదులు, జలపాతాలు, గుడులు, గోపురాలు, ప్రకృతి వింతలు, ప్రగతిని చూపే ఫ్యాక్టరీలు, చరిత్రను చెప్పే ప్రదేశాలు, ఇలా చూచే కణులుండాలే కానీ పర్యాటకులను విజ్ఞాన వినోద సంపదతో ముంచెత్తడానికి ఈ తెలుగు సీమ ఎప్పుడూ ముందరే ఉంటుంది. ఇలా సమగ్రంగా కనిపించే చారిత్రాత్మక మహాంధ్రధాత్రికి సూక్ష్మ చిత్ర రూపమే శ్రీకాకుళం జిల్లా. వంశధార, నాగావళి నదీ జలాలను అందుకొని కృషి చేసే కృషివలులు, పురాణ గాథలు చెప్పే మహేంద్రగిరులు, భక్తుల కోసం భువికి దిగి వచ్చిన దేవతలు నెల ఉండే అరసవల్లి శ్రీకూర్మ క్షేత్రాల శిల్ప సంపదను తనలో ఇముచ్చుకున్న మెళియాపుట్టి శ్రీముఖలింగాలు, వీరుల పౌరుష పరాక్రమాలను చవిచూచిన జలుమూరు రణస్థలాలు, గతంలో విదేశీ వ్యాపారానికి కాణాచిగా ప్రవర్తిల్లిన కళింగపట్నం బారువా ఓడరేవులు కొలువైనవి ఈ శ్రీకాకుళం జిల్లాలోనే.

ఇలాంటి జిల్లాలు అన్ని మతాలతో పాటుగా ఒకనాడు వైభవ ప్రభావాల్ని చవిచూచింది బౌద్ధ మతం. అహింసా తత్వాన్ని ప్రపంచానికి అందించిన బౌద్ధ మతం ఈ ప్రాంతం వారిని ఆకర్షించింది అనడానికి చరిత్రలో ఎన్నెన్నో రుజువులున్నాయి. ఇలాంటి వాటికి సాక్షీభూత సందర్శనీయ స్థలంగా వర్ధిల్లిందే సాలిహుండం. సాలిహుండంలో బౌద్ధుల ఆవాసాలు, చైత్యాలు, స్థూపాలు అనేకంగా నిర్మించబడ్డాయి. ఒరిస్సాలోని బస్తర్ జిల్లాలోని కొండల్లో పుట్టి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద ఆంధ్రదేశంలోకి ప్రవేశించి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ తన చుట్టూ ఉన్న భూమాతను సస్యశ్యామలం చేస్తూ కళింగపట్నం వద్ద సాగరుని ఒడిలో చేరి సేదదీరే నదీమతల్లి వంశధార.

కొండల్లో పుట్టి కోణలన్నీ దాటి మైదానాల్లో సిరులు పండించి సాగరుని ఒడిలో చేరే ముందుగా ప్రజలందరికీ శాంతి సందేశాన్ని అందిస్తున్నదా అన్నట్లుగా తను సాగరంలో కలిసే ముఖద్వారానికి ముందు సాలిహుండంలో బౌద్ధులకు నెలవిచ్చింది ఈ వంశధారే.

0: ఇక్కడ కొండపై క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి బౌద్ధమతం వర్ధిల్లింది. గజవృష్టాకార చైత్యం, ఇటుకలతో కట్టిన వర్తులాకార చైత్యాలు, మొక్కుబడి స్థూపాలు గల సంఘారామం వంటివి నిర్మించబడ్డాయి ఇక్కడ. ఇటువంటి సాలిహుండం గురించి స్థానికుల్లో ప్రచారం ఉన్న విశేషాలను మనకు వివరిస్తున్నారు ఆ గ్రామంలో ఉంటున్న జె. గౌరీపతి గారు.
1: కొత్తపేట గ్రామంలో ఒక సాధువు నివసించేవారండి. ఆ సాధువు కొండ మీదకి వెళ్ళి, అప్పుడు కొండ పూర్తిగా పూర్ణంగా ఉండేదండి, ఆ స్తూపాలు బయలుపెట్టడానికి కారకుడు ఆ సాధువు అండి. ఆ సాధువు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మాకు పూర్తిగా తెలియదు. పలుగు పారా పట్టుకుపోయి ఆ కొండ మీద తవ్వకం ప్రారంభించాడండి. ఆ తవ్వేటప్పుడు ఒక రాతి పేటిక ఆయనకి దొరికిందండి. మన గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా అది తెలుసుకునేక తవ్వకం ప్రారంభించి అది తీసుకున్నారండి. ఆ త్రవ్వకం తవ్విన తర్వాత ఈ స్తూపాలన్నీ పూర్తిగా బయలుపడ్డాయి. డాక్టర్ రాయపూల్ సుబ్బారావు గారు అండి. ఇప్పుడు హిస్టరీ ఆఫ్ సాలిహుండంలో పూర్తిగా అతని పేరు, అతని తాలూకా వివరాలన్నీ ఉన్నాయండి. ఆర్కియాలజీ వాళ్ళు రిజన్స్లో అక్కడ 2-3 సంవత్సరాల వరకు ఉండి అక్కడ త్రవ్వకాలు ప్రారంభించి ఇప్పుడు ఉన్నటువంటి ఆకారానికి వాళ్ళు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కారకులయ్యారండి. వర్షం పడేటప్పుడు ఆ

0: కొట్టుకుపోయిన తర్వాత బంగారు పుష్పాలు అని అంటుంటాం మేము, అలాంటివి దొరుకుతుంటాయి. ఆ చిన్న చిన్న నాణ్యాలు లాంటివి దొరుకుతుంటాయి. కొన్ని ఏవో మొత్తం మీద ఆకారాలు బాగా పురాతన విగ్రహాలు కొన్ని దొరుకుతుంటాయి. రథ చక్రాలని, వినాయక విగ్రహాలని, ఆ తర్వాత మట్టితో చేసినటువంటి మృణ్మయ పాత్రలు, ఇలాంటివన్నీ దొరుకుతుంటాయండి. వాటి మీద ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు, అవి ఎక్కడో మళ్ళీ జల్లేస్తుంటారండి. ఇప్పుడు మా గ్రామంలో కూడా తవ్వకాలు ప్రారంభిస్తే విగ్రహాలు, టెంపులు అంతా బయలుపడుతుందండి.
1: ఇవి తవ్వుకెళ్ళిపోతారని మీ గ్రామస్తుల్లో ఆందోళన ఏమైనా ఉందా?
0: ఏమి లేదండి, మాకు అలాంటి ఆందోళన లేదు. ఇది ఏంటంటే హిస్టారికల్, ఇలాంటిది మా గ్రామం తొలగించేసి మళ్ళీ పూర్తిగా కొత్త గ్రామం ఎక్కడ కట్టించేస్తామన్న సరే అభ్యంతరం లేదండి.
2: సాలిహుండంలో పురాతత్వ శాఖ తవ్వకాలను నిర్వహించింది, ఎన్నో చారిత్రక విషయాలను వెలికి తీసింది, విగ్రహమూర్తులను భద్రపరిచింది, ఆనాటి బౌద్ధులకు సంబంధించి అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి వాటికి సంబంధించి వివరాలను తెలియజేస్తున్నారు విశాఖపట్నం ఆర్కియాలజీ మ్యూజియం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె చిట్టిబాబు గారు.
3: సాలిహుండం అనే కుగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం నందు వంశధారి నది ఒడ్డున ఉంది. ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలోను, ప్రాచీన రేవు పట్టణమైన కళింగపట్టణంకు 8 కిలోమీటర్ల దూరంలోను ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణ వైపున 2 కొండలు ఒకదానికొకటి చేరి దాదాపు 120 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నవి. తూర్పు ముఖమున గల కొండపై జరిపిన పురావస్తు త్రవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు విస్తృత శ్రేణిలో లభ్యమయ్యాయి. సాలిహుండం అని ఈ గ్రామనామను పరిశీలిస్తే సంస్కృత భాషలో సాలి అనగా వరిధాన్యమని, అలాగే హుండం అనే వరయ పదమునకు కొండ అని అర్థము. మరియు ఇచ్చట త్రవ్వకాల్లో బయలుపడిన శంఖంపై సాలిపెడక అని లిఖించబడినది. ఈ పదమును పురావస్తు శాస్త్రవేత్తలు 2 విధాలుగా చదివారు. మొదటిది సాలి వటకాని, సాలి అనగా వరిధాన్యము, వటకానగా మార్కెట్ లేక బజారు. మరికొందరు ఇదే పదము శల్యపేటిగా చదివి అనగా ధాతువు గల భరిణి అని అర్థము. ఇదే చోట ధాతువు గల భరిణులు త్రవ్వకాల్లో దొరకడం విశేషం. ఇప్పుడు చెప్పిన సాలిహుండ గ్రామనామ వివరాలను బట్టి పరిశీలిస్తే ప్రాచీన వాడరేవైన కళింగపట్నంకు దగ్గరలో ఉండడి చేత తొలి చారిత్రక యుగంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా సాలిహుండము విరాజిల్లింది. క్రీస్తు శకం 1919-20 సంవత్సరాల్లో మొదటిసారిగా ఏహెచ్ లాంగ్ హస్ ఇచ్చట త్రవ్వకాలు జరిపి 4 స్తూపాలు, 1 చైత్యగృహము, వీటితో పాటు 10 శిల్పాలు, పురావస్తు అవశేషాలు వెలుగులోనికి తెచ్చారు. తరువాత శ్రీ టిఎన్ రామచంద్రన్ 1943-44 సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల్లో ధాతు అవశేషాలు, చైత్యగృహములు, 2 స్తూపాస్ మొదలైనవి బయలుపడ్డాయి. చివరిగా శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యం గారు పూర్తి స్థాయిలో త్రవ్వకాలు నిర్వహించి పూర్తి అవశేషాలను ఇచ్చట వెలుగులోనికి తెచ్చారు. ఇచ్చట దొరికిన అవశేషాలను బట్టి పురావస్తు శాస్త్రవేత్తలు వాటిని 3 దశలుగా విభజించారు. మొదటి దశ క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకము 1వ శతాబ్దికి చెందినవి. ఈ దశకు చెందిన అవశేషాలు సిల్వర్ పంచ్ మార్క్డ్ కాయిన్స్, నలుపు ఎరుపు రంగుల మృణమైన శకలాలు, వాటిపై గల దమరనో అశోక సిరినో అనే శాసనము, అశోకునికి ఈ బౌద్ధారామంతో గల సంబంధము ఈ శాసనం వలన తెలుస్తున్నది. తరువాత చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ తన రచనల్లో మౌర్య చక్రవర్తి అశోకుడిచే నిర్మితమైన 30.5 మీటర్ల ఎత్తుగల స్తూపం తాను దర్శించినట్లు పేర్కొంటూ ఇది కళింగ రాజధానికి సమీపంలో ఉన్నదని పేర్కొన్నారు. కళింగ రాజధాని కళింగపట్టణమని, దీనికి దగ్గరలో ఎత్తైన కొండపై గల సాలిహుండము స్తూపం అశోకునిచే నిర్మితమై ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. సాలిహుండము బౌద్ధారామంలో 4 స్తూపాలు, గజవృష్టాకార చైత్యగృహము, వృత్తాకార చైత్యగృహము, విహారాలు సముదాయము మరియు 2 స్తూపాస్ ఉన్నాయి. సాలిహుండంలో నిర్మితమైన స్తూపాలు ఎక్కువ భాగము పూర్తిగా ఇటుకతో నిర్మితమైనవి. ఇవి ఆంధ్ర శైలిలో నిర్మితమైన స్తూపాల వలె అండభాగము హాలోగా ఉండవు. బహుశా మగధ నుండి దాని కటకమున గల ప్రాచీన రహదారి సాలిహుండం మీదుగా వెళ్ళటం వలన ఉత్తర భారత వాస్తు శైలి ప్రభావం ఇచ్చట స్తూపాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బౌద్ధారామము సముద్ర తీరంకు సమీపంలో ఉండటం వలన తొలి చారిత్రక యుగములో ఈ ప్రాంతము రోమ్తో వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వలన వారి యొక్క వాస్తు శిల్ప శైలి ప్రభావము ఇక్కడ స్తూపాలపై పడింది.

ముఖ్యంగా గజ ఉష్టాకార చైత్యము గ్రీకు రోమన్ బాసిలికా శైలిలో నిర్మితమైంది. అలాగే ఇచ్చిన త్రవ్వకాల్లో రోమన్ పాటరీ రెవలెటెడ్ వేర్ విస్తృతంగా లభ్యమైంది. ధర్మచక్రాన్ని పోలిన పునాదులపై స్తూపాలు నిర్మించుట ఆంధ్రలో ప్రత్యేక శైలి. ఇవి ఆంధ్రలో విరివిగాను ఉత్తర భారతంలో అరుదుగాను కనిపించుతాయి. పవిత్రమైన ధర్మచక్రాన్ని పోలిన కట్టడాలు నిర్మించడం వలన స్తూపానికి పవిత్ర చేకూరటంతో పాటు నిర్మాణపరంగా ఇది అనేక వందల సంవత్సరాల పటిష్టంగా నిలిచి ఉండటానికి కారణమైంది. ఈ విధంగా ఉత్తర భారత దక్షిణ భారత ప్రాచ్య దేశాల వాస్తురీతుల సంగము ఈ సాలిహుండం కట్టడాల్లో నేటికి కనిపిస్తుంది. ఈ సాలిహుండ బౌద్ధారాము దాదాపు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు విలసిల్లింది. తొలుత ఈ ఆరామము థేరవాద బౌద్ధ పీఠముగా ఉండి బుద్ధుని మానవాతీతునుగా ఆరాధించేవారు. తరువాత ఇచ్చడు మహాయాన బౌద్ధము చాలా తక్కువ ప్రభావం చూపగలిగింది. ఇచ్చడ బుద్ధుని విగ్రహాలను ఆరాధించుట సునంతో చేసిన బుద్ధుని ప్రతిమలు గాంధార శిల్పశైలిలో గల బుద్ధుని విగ్రహం మాత్రమే మహాయాన బౌద్ధునికి చెందింది. చివరిగా వజ్రయాన బౌద్ధము ఈ ఆరామంలో ఎక్కువ ప్రభావం కలిగి ఉత్తర భారతదేశంలో ప్రముఖ వజ్రయాన పీఠాలైన విక్రమశిల ఉదయానల నుండి వివిధ శాఖల వారిని ఈ సాలిహుండ ఆరామును ఆకర్షించింది. ఇచ్చిడ జరిపిన త్రవ్వకాల్లో వజ్రయానకు చెందిన తార మారీచి మంజుశ్రీ జంబాల అవలోకితేశ్వర విగ్రహాలు లభ్యమైనవి. రోమ్తో వర్తక వాణిజ్యంలో ఈ ప్రాంతము జరగటం వలన చాలా కాలము ఈ బౌద్ధారాము వర్ధిల్లింది. ఈ కాలంలో అసంఖ్యాకమైన భిక్షువులు వర్తకులు స్వదేశం నుండి కాక విదేశాల నుండి ప్రత్యేకించి మధ్యధరా ప్రాంతం నుండి వచ్చినట్లు ఈ ఆరామును సందర్శించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. రోమన్ చక్రవర్తి టైబీరియస్ నాణ్యము సలహా లభించడం విశేషం. ఈ బౌద్ధారాము అన్ని బౌద్ధ శాఖలకు నిలమై అందరినీ ఆకర్షించి దాదాపు 1000 సంవత్సరముల పాటు తన ఉచ్చస్థితిని చాటుకుంది. మరి ముఖ్యంగా సాలిహుండము ఉత్తర భారత దక్షిణ భారత బౌద్ధ శాఖల సంగమ కూడలి అయ్యింది.

ఇక్కడ కొండపై కేంద్ర ప్రభుత్వం పురాతత్వ సర్వేక్షణ విభాగం వారు ఒక చిన్న మ్యూజియం లాంటి దాన్ని నిర్మించారు. ఇది చూపరులకు ఒక బౌద్ధ స్థూపంలా కనిపిస్తుంది. ఇందులో అక్కడ తవ్వకాలలో లభించిన విగ్రహ మూర్తులను పదిలపరిచారు. ఇక్కడ లభించిన బౌద్ధ అవశేషాలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాఖ వారు హైదరాబాదులో కూడా భద్రపరిచారు. ప్రకృతిని ఆస్వాదించేవారు, చరిత్రను తెలుసుకోగోరేవారు, పర్యటనాసక్తి గలవారు దర్శించవలసిన ప్రాంతం ఈ శాలిహుండం. దానితో పాటుగా దగ్గరలో ఉన్న కళింగపట్నం కూడా వెళితే అక్కడ కూడా బౌద్ధ స్థూపం, లైట్ హౌస్, వంశధారానది సాగరం ఒడిలో చేరే దృశ్యాన్ని మనం తిలకించవచ్చు.

0: Sangham Jainam Yachami.
1: శాలిగుండం రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, సహకారం శ్రీ కెవి రావు, వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. మాతృదేవత చిత్రం కోసం పి సుశీల బి వసంత పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత వినండి. నాయకుడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సాధనా సర్గం పాడిన పాట వినండి. సాహిత్యం శ్రీ సాయిహర్ష, సంగీతం కోటి

చివరిగా మీరు విన్న పాట పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ స్వర్ణలతా బృందం పాడిన పాట. అది గీత రచన భువనచంద్ర, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హరికథ ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలకు.

దాసును, పామరుడని విడువక పేదయైన పదుగురకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయం అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి.

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులొకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలనందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల వలారం భుజాన వేసుకొని ఇలా పాడుకుంటూ గ్రామం తిరిగేవాడు.

అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణమేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమభాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుని సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపసాగాడు. మలగన్నమా.

ంగా భాగవత దర్శనం హరిచరణనకు సిద్ధించింది. కరుణారసముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను. నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి.

ఏ పని చేస్తున్నా జగజ్జనని స్మరణ మానరాదు. గురువాక్కునందు విశ్వాసం సడలరాదు. సమస్త సన్మంగళదాయిని అగు ఆ జగదీశ్వరుని, జగదీశ్వరుని నిరంతరం జపించు, ఆవిడ అనుగ్రహిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ భాగవతాగ్రని.

అని భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినుడెకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బి.

మారగ రేపవళ్ళు ఏ శిలువులనేని ఏ శిలువులగాని తన్ను దరియేర్చడు నన్న గురూపదేశపు.

గాజులమ్మే హరికి ఈ వెర్రి ఏమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరిగెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా, చెడు అలవాటు మనిషిని బానిసగా మృగంగా మారుస్తుందని కదా మహనీయుల వాక్కు.

0: మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాణ్ణి చూస్తే మొత్త బుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, ఓ దుర్గాదాసు, అమ్మ నీ వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారింటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాస్ వెర్రివాడోచ్ అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాసు. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్న సమయం. పిట్ట సైతం తిరుగాడని ఆ నట్ట నడి ఎండన పొట్టకూటికై పట్టుదలతో వడివడిగా ఒక చెరువు గట్టుపై నడక సాగించాడు దుర్గాదాసు.
1: అది వైశాఖపు మండుటెండా

అడుగులు వేస్తూ అమ్మని స్మరిస్తున్న దుర్గాదాసు వెనుక ఎవరో వస్తున్న సవడి. వెనుక నుండి ఘల్లు ఘల్లని అందెల చప్పుడు లయబద్ధంగా మ్రోగుతోంది. గాజులబ్బి ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు ఝల్లోమన్నది. ఎవ్వరది? పుట్ట పురుగులేని చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బి, నీకేమన్నా చెముడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగజేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గునా మహిళ దర్శన భాగ్యమున దే అతడు. మూర్తి భవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచలితుడయ్యాడు దుర్గాదాస్. ఇదిగో అబ్బి, ఏమిటా వెర్రిమొర్రి చూపులు? నాకు గాజులు కావాలి, వేస్తావా లేదా?

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేయ సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు.

மாடிமித்தால் மிது பெடின் నాటి పసిబాలుల వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమలహస్తాలను తలపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాచ్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాసు. బాబు, వెర్రివాడిలా ఉన్నావే, ఏమిటి నీలో నీవు గొణుక్కుంటున్నావు? దుర్గా దుర్గా అనంత మాత్రాన నీ దరిద్రం తీరేనా, నీ కష్టాలు తొలగేనా?

నాలుక పుండు బడేలా నామస్మరణం వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్ధ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకోకు. కాస్త లౌక్యం ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది అమ్మ దయగనగనే చేసి.

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు. జననే, అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేశావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చేనయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పని చేయి, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోనీ నేను తీసి ఇవ్వనా అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కానీ మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకైక కుర్తి పడేవాడిని కాదమ్మా నేను.

మా నాన్నగారులు ఉన్నాలే, మా నాన్నగారు ఉన్నారులే, పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో, అసలు నాకు అసలే ఆడపిల్లలు లేరయ్యా అంటాడేమో, ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత, కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసి ఇమ్మన్నానని చెప్పు, వెళ్ళిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కనపడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కన్పడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేద విద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమనిష్టాసాగరుడు, నియమనిష్టాగరిష్ఠుడు, శుద్ధ శ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ. ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగపండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

భోగి ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించిన అతని త్యాగం భూమిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది.

విశ్వరక్షకి. వికసించిన నీలోత్తలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదంపైన అరణ్యాలపైన ఒకే విధమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం జగజ్జనని. చల్లని చూపుల తననెన్నడూ వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహారు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవాలు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీబడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాని వారు తిరిగిరాదని తెలిసి ఊరివారందరూ అప్పులు పెట్టేవారు. తీర్చలేని అప్పులు చేయటం ఇష్టం లేక

ఉంటే తినటం, లేకుంటే పస్సులుండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపద భట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియనివా అని తలచి, అమ్మా త్రిపురవారిని చక్రరూపిణి ప్రకామ్య సిద్ధి స్వరూపిణి మహాముద్రాధారిణి శ్రీచక్రవాసిని మాం రక్ష. పవ భయముడు పవే

0: అమ్మలగన్నయమ్మ ఆదుకొనక తనను మరచునా? ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవ స్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టినకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.
1: హరను పురకిరీట కుండల విభూషితామయ శోభినీ

అలా నవరత్న మాలికా స్తోత్రం అమ్మకు సమర్పించి అన్నపూర్ణ అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్న వేళ ఉమాపదుడు ఇల్లారిని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో బేలచూపుల కన్నతల్లి వైపు చూడసాగాడు. జగజ్జననికి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోదించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండించి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. తడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరునకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు. దుర్గే స్మృతా హరసి భీతి.

ನಾರಾಯಣಿ ನಮಸ್ತುತೆ ನಾರಾಯಣಿ ನಮಸ್ತುತೆ. అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి పుట్టిన మధ్యాహ్న సమయం. ఆకలి రక్కసి క్రూర దంశలకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు తాళలేని స్థితిని చూచి అన్నపూర్ణ ఉమాపదుడు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

నీకు నా సుతులకు ఈనాడు ఉపవాసమే కదా, అశక్తుడనైన నేను నీకేమి నైవేద్యం ఇవ్వగలను అని ఖిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు బాబూ శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేత నుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పాలు పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాల శివరాము. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని ప్రార్థించగలనమ్మా, అంచనా వేయగలనమ్మా అని ఆర్ద్రనయనాలతో ఆవు పాలు అంబకు నివేదించి తనయుని పుచ్చుకొమ్మని ఇచ్చాడు ఉమాపదుడు. అంబ

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం విపత్సాగర తరణం అనుచున్నంత వీధి వాకిటిలో ఎవరో నిలచి పిలిచారు, భిక్ష.

0: వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారుడు విషణ్ణవదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలము?
1: పరమేశ్వరి జన్నన్ని.

0: నారాయణీ మాత, కరుణించి మాకీ సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు భలేవాడివి దొరికేవయ్యా, భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి, స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లి లేచిన జాడలేదయ్యా, మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చాలు. పిడుచుగట్టెను నాలుక కడుపి బాస తాళలేమింక తీరని దేహ దాహ బాధ, మంచినీరైన ఇచ్చి మమ్మాదుకొనగా కోరుచుంటిమి మాస తీరబోధ. మంచినీరైనా అందించి మర్యాద నిలుపుకోవడం మంచిదని ఉమాపదుడు మంచినీటి కుండవైపు అడుగులు వేశాడు. గోరుచుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో కుండ బ్రద్దలై నీరు నేలపాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు, ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేత కాదు, మరణమే తనకిక శరణ్యమని ఆత్మాహుతితో ఈ బాధలు తొలగునని భావించాడు ఉమాపదుడు.
1: జలముల లేని ఈయగను జాలని నా బ్రతుకేలనింకా,
0: కొండల వలె ఈ పరీక్షలటుడాయుచునున్నవి అమ్మ చెంత గుండెలనది వృచ్చి పాశమున ఢీకొనినే బలిదానమౌదు, నా సిలుగులు తీరునన్నయును చేరెద దుర్గప్రదా పదాల ప్రపునన్. నా మరణం చూచి అయినా దరిద్ర దేవత కరుణించి నా కుటుంబాన్ని విడిచిపెడుతుందేమో అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

కన్నతల్లి కాత్యాయని నామం విన్న ఉమాపదుని కన్నులు చమరించాయి. మరణయంత్రం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది. పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు. ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింపబేడుకొని బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి. గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకొని పైసలు మీరిస్తారని చెప్పిందండి. తొందరగా ఇవ్వండి, వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా. పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా, ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అలుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే, మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి.

ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత కుంకుమభరణ అందులో అర్ధరూపై అది నాకు ఇమ్మనదండి మెమ్మాయి వెళ్ళి చూడండి అన్నాడు. ఆ అమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు మాటి మాటికి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపతి. అమ్మంటే అమ్మల అమ్మాయే బాబు, అందాల రాశి అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి. అందము రాశి పోషిన శుభకృతి ప్రేమ వరందధారలంచిందెడు కండ్ల జంట దర్శించిన మాత్ర వచింపరాని ఆనందము గొల్పుతూ జననాంతర పుణ్యము లేకయున్న ఆ చందపు తల్లి కనుగొనగ జాలరు ఆయన.

భట్టు గారు చూచే కొద్దీ ఇంకా చూడాలి అనిపించే అందం ఆ తల్లిది. ఎందరో మహారాజుల ఇళ్లలో గాజులు వేశాను కానివ్వండి, ఇలాంటి తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయి లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం, కుంకుమ భరిణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నదే. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణ మూత తెరిచాడు, వెరగుపడ్డాడు. కారణం, తడతడలాడే అర్ధకాసు భరిణిలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయీ, బాలా త్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ, ఇలా రా భవానీ మహిమ కళ్ళారా చూడు. అమ్మా భవానీ కరుణామయీ, కరుణామయీ దుర్గా భవానీ. అన్నపూర్ణ, కరుణా రసధుని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి జమీందారు గారు 10 మందికి సరిపడా పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించాడు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ. పులకితాంతరంగుడై తరమా నిన్ను నుతింప మాదృశులకు తల్లి భవాని, భవత్కరుణాపూర కటాక్ష వీక్షణలగా సాధ్యమెట్లోను నీ చరణాబ్జాతములల్ భజించు చిరి ఈ జన్మన్ ప్రసాదించి వే తరుణోపాయము చూపవేడెద జగత్ కళ్యాణ సంధాయిని. అన్నపూర్ణ, ఇక ఆలస్యం చేయకు, అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్ళి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసును చూచి దాసు, 3 సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివాని ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడు ఎవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులెవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదునకు. భక్తి పర్వశాశ్రువులు కన్నుల జాలువార భగవతికి నివేదనం నైరాజ్యనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్, దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కాదు మా అమ్మ, మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పదా అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు చేరాడు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాసు. పామరుడనే నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి. అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలే అమ్మకు గాజులు తొడిగానండి. వరాలమ్మ అడుగుదాడు.

ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాసు. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

0: వారిని దివ్యచరణ దర్శన భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం పాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రువైపు చూడసాగారు.
1: ఆతటాకముగట్టున అమ్మ కొరకు ఎర్రవారిన కన్నుల ఏడ్చి ఏడ్చి నిలువవారలు తిన్నగని రుకదలి పల్లవారు నకరములు పైకి దోచే.
0: క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్రతామరల మధ్య కాంతులునే జగన్మాత కరకమలాలు మెలమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతుల నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా భట్టుగారు, అవేనే తొడిగిన గాజులు, ఆ చేతులు సాక్షాత్తు త్రిపుర సుందరివేనండి బాబు, అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి, విజయొస్తూ అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురు దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలు అందించాడు ఉమాపదంతో సహా.

0: ಮಟ್ಟವಲ್ಲಿ ನಿವಾಸಾಯ ಮಧುರಾನಂದ ರೂಪಿಣಿ ಮಹಾಯಜ್ಞ ಸ್ವರೂಪಾಯ ಶ್ರೀ ನೃಸಿಂಹಾಯ ಮಂಗಳಂ. ಜೈ ಗುರುದೇವತ ಸ್ವಸ್ತಿ.
1: ಮೀರಿಂದವರಕು ಭವಾನಿ ಮಹಿಮ ಶ್ರೀ ಧೂಳಿಪಾಳ ಶಿವರಾಮಕೃಷ್ಣ ಶರ್ಮ ಗಾರಿಚೇ ಹರಿಕಥಾ ಕಾಲಕ್ಷೇಪಂ ವಿನ್ನಾರು.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు రేపు ఉదయం ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీరామ షోడశోపచార స్తవము వింటారు. 6:30 వినదగ మాట వినిపిస్తున్నవారు శ్రీమతి బి లక్ష్మి. 6:35 సేద్య శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులు యాజమాన్య పద్ధతులు కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి కిరణ్ కుమార్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం చావడి సంభాషణ ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో న్యాయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ప్రముఖ న్యాయవాది శ్రీ సి రమేష్ నాథ్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ యశే శుభాన్. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎం మనోహర్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీల వార్తలు అనంతరం

ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 2:00 ఆంగ్లంల వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6:00 లలితగీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారు గానం చేసిన చెక్క భజనలు, అనంతరం శ్రీమతి ఓబులమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది, నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 అదృష్టం నాటిక వింటారు, రచన శ్రీ కె హనుమాన్ రెడ్డి. 9:16 స్పాట్లైట్, 9:30 నాటిక ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, స్టూడియోల సమయం 11:03:06. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.